ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:05. అర్చన క్షేత్రదర్శినితో కూడిన భక్తి గీతాల కార్యక్రమం

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో సమయం 6:10. ఇది అర్చన సమయం. అలసిన మనసుకు ప్రశాంతతను, నమ్మిన భక్తులకి కొండంత అండను ఇచ్చే పుణ్యక్షేత్రాల వైభవాన్ని మీకు పరిచయం చేస్తుంది క్షేత్రదర్శిని. మరి ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో పవిత్ర కావేరీ నదీ తీరాన వెలసిన ఒక అద్భుతమైన క్షేత్రం, కుజదోషాలు కాలసర్ప దోషాలను తొలగించి కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత స్థలంగా ప్రసిద్ధి చెందిన ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా రామనాథపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల పాపాలను కడిగేసే పుణ్య వాహిని కావేరీ నది ఎంతో ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రసిద్ధ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అంతటి మహిమలతో ఇక్కడి శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండి భక్తుల కష్టాలను తీరుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని, ఆలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారో తెలుసుకుందాం. ఈ గీతం తర్వాత ట్యూన్ చేసి ఉంచండి క్షేత్రదర్శిని మీ ఎఫ్ఎం 102.8.

క్షేత్ర దర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కర్ణాటకలోని శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. స్థల పురాణం ప్రకారం శ్రీ మధ్వాచార్యుల కాలంలో సుబ్రహ్మణ్య మఠం ఏర్పాటైంది. బద్రీనాథ్ యాత్రలో వేదవ్యాస మహర్షి ఇచ్చిన విష్ణుశిలలు, శక్తివంతమైన నరసింహ సాలగ్రామాన్ని మధ్వాచార్యులు ఒక పవిత్ర పెట్టెలో ఉంచి నిత్యం పూజించేవారట. కొన్ని తరాల తర్వాత ఆ పీఠాధిపతులు తమ ఆరాధ్య దైవమైన సంపుట నరసింహస్వామి మూల విగ్రహంతో తీర్థయాత్రలు చేస్తూ రామనాథపురానికి చేరుకున్నారు. అక్కడ పూజలు ముగించుకుని ముందుకు వెళ్లాలని భావించిన స్వామివారు అక్కడి నుంచి ఎంతకీ కదలలేదట. అది స్వామివారి సంకల్పమని గ్రహించిన స్వామీజీ అక్కడే నిలిచిపోయి సుదీర్ఘకాలం పాటు తపస్సు చేసి బృందావనస్థులయ్యారు. ఆ సంపుట నరసింహస్వామి సన్నిధిలోనే శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి నిత్య పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం ఈ గీతం అనంతరం. ట్యూన్ చేసి ఉంచండి క్షేత్రదర్శిని, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

క్షేత్రదర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. మన ఆలయాలు విశ్వాసాలకే కాదు చరిత్రకు కూడా సాక్ష్యాలు. రామనాథపుర శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1660 జరిగినట్లు అక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. సుబ్రహ్మణ్య మఠానికి చెందిన 21వ పీఠాధిపతులు రామనాథపురంకి వచ్చిన సమయంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని ఆదేశించారట. సరిగ్గా అదే రాత్రి సమీప పాలకుడికి కూడా స్వామివారి స్వప్నంలో కనిపించి ఆలయ నిర్మాణానికి సహాయం చేయమని కోరారట. ఆ రాజు అక్కడి వారి సహాయంతో స్వామీజీ పర్యవేక్షణలో క్రీస్తు శకం 1660 ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారట. ఈ ఆలయ శిల్పకళ గర్భగుడిలో కొలువైన స్వామివారి విశిష్ట రూపం గురించి తెలుసుకుందాం ఈ గీతం అనంతరం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి అర్చన క్షేత్రదర్శిని.

క్షేత్రదర్శిని వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి స్టూడియో క్లాక్లో సమయం 6:28. కర్ణాటకలోని శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుంటున్నాం కదా. క్షేత్ర మహత్యంలో పుష్కరిణి స్నానం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి కావేరీ నది ఒడ్డున కోనేరును అగ్ని పుష్కరిణి అంటారు. పూర్వం భృగు మహర్షి శాపం వల్ల సర్వభక్షకుడిగా మారిన అగ్నిదేవుడు శాప నివారణ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ పుష్కరిణి ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుని ప్రార్థించి శాప విముక్తుడయ్యాడట. అందుకే ఇందులో స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాదు, ఇక్కడి కావేరీ నదిలో గాయత్రీ శిల ఉంది. శ్రీరాముడు సీతాసమేతుడై ఇక్కడ గాయత్రీ జపం చేశారని, ఇప్పటికీ ఆ రాతిపై శ్రీరాముని పాదముద్రలు కనిపిస్తాయని భక్తుల విశ్వాసం.

అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శిని వింటున్నారు. ఇక్కడి స్వామివారి రూపం అత్యంత విశిష్టమైనది. అందమైన రాతి స్తంభాలు, విశాలమైన ప్రాకారంతో ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఇక గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తి దర్శనం అత్యంత శోభాయమానం.

స్వామివారు ఏడు పడగల సర్పరూపంలో బంగారు కాంతితో దర్శనమిస్తున్నారు. అత్యంత పవిత్రమైన నల్లని సాలగ్రామ శిలతో ఈ దివ్య విగ్రహాన్ని చెక్కడం ఇక్కడి ప్రత్యేకత. సాలగ్రామ మూర్తి కావడం వల్ల స్వామివారికి జరిగే నిత్య అభిషేకాలు అపారమైన దివ్య శక్తిని వెదజల్లుతాయి. ఇక దీపాల కాంతిలో ఆ ఏడు పడగల స్వామిని చూడటం అదొక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. మరిన్ని విశేషాలు ఈ గీతం అనంతరం

రామనాథపుర క్షేత్ర దర్శనం భక్తుల కష్టాలను జాతక దోషాలను నివారిస్తుంది. శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. వేకువజాము నుంచి అభిషేకాలు, అలంకారాలు, మంగళహారతులు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఇక భక్తులు ఉదయాన్నే స్నానం చేసి స్వామివారికి పాలు పూలు సమర్పించి మొక్కులను చెల్లించుకుంటారు. సర్పదోష నివారణ కోసం ఇక్కడ సర్ప సంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేష బలి పూజలు అత్యంత నిష్ఠతో నిర్వహిస్తారు. వీటితో పాటు గణపతి హోమం, నవగ్రహ హోమాలు కూడా జరుగుతాయి. పుట్టమట్టిని దివ్య ఔషధ ప్రసాదంగా ఇక్కడ స్వీకరిస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఇక ఇక్కడి ఆలయంలో పండుగలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక ద్వాదశి నాడు స్వామివారి మహారథోత్సవం భక్తుల కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా సాగుతుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పెద్ద ఎత్తున రథోత్సవం జరుపుతారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో లాగానే ఇక్కడ కూడా అదే రోజున రథోత్సవం జరగటం ఇక్కడి ప్రత్యేకత. మరిన్ని విశేషాలు ఈ గీతం అనంతరం.

క్షేత్ర దర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. కావేరీ నది తీరాన అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ప్రాచీన శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇక్కడే ఉంది. హోయసల శైలిలో రాతితో నిర్మించిన ఈ ఆలయంలో అగస్త్యేశ్వర లింగంతో పాటు నల్లరాతి శిల్పంగా కావేరీమాత కొలువై పూజలందుకుంటున్నారు. అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో శ్రీ లక్ష్మేశ్వర స్వామి ఆలయం, సంతాన గోపాల స్వామివారి సన్నిధి, పుట్టలో కొలువై ఉన్న నాగేంద్రుని దర్శనం కూడా ఇక్కడ లభిస్తాయి. అందుకే రామనాథపురాన్ని హరిహర సుబ్రహ్మణ్య సంగమ క్షేత్రంగా కొలుస్తారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి హసన్ వరకు రైలు ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక బస్సులో ప్రయాణించేవారు బెంగళూరు నుంచి ప్రత్యేక రైలు లేదా బస్సుల ద్వారా, వెహికల్స్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. గ్రహదోషాలను తొలగించి సంతాన సౌభాగ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆ షణ్ముఖుని కరుణాకటాక్ష

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50. చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 20వ భాగం వింటారు.

మనం పంచమ వేదమైన మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వమున భీష్ముల వారు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నల సమాధానంగా ధర్మ చింతనగా ఎలా ఉండాలో అన్నటువంటి విషయాన్ని ఈరోజు 20వ ప్రశ్నగా ధర్మజులు వారు ఏం అడిగారు, భీష్ముల వారు ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇలా తెలుసుకుంటున్నాం. భీష్ముల వారిని ధర్మజులు అడుగుతున్నారు, ఓ పితామహ మరొక ప్రశ్న అడుగుతున్నాను సుమా, రాజైన వాడు ప్రజలను రక్షించాలి, ప్రజలను రక్షించాలంటే కొందరిని అదుపులో పెట్టవలసి వస్తుంది, హింసించవలసి వస్తుంది, అయితే ఎవరిని హింసించకుండా పరిపాలన సాగించడం సాధ్యమా? అలాంటి మార్గం నాకు ఇష్టం, అది ఏదైనా ఉంటే దయచేసి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని భీష్ముల వారిని వినయంగా ప్రశ్నించారు ధర్మజులు వారు. అప్పుడు భీష్ముడు కురుపితామహుడు ఎలా అంటున్నాడు, ఓ ధర్మనందన, ఈ విషయంలో ద్యుమత్సేన సత్యవంతుల సంవాదం ఒకటి ఉన్నది, దుమత్సేనుడు సత్యవంతుడు వారి యొక్క సంవాదంలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తున్నది, ఇదిగో చెబుతాను విను సుమా అని ధర్మరాజుకు ఇలా చెబుతున్నారు భీష్ముల వారు. పూర్వం దుమత్సేన మహారాజు కుమారుడు సత్యవంతుడు. ఒకనాడు సత్యవంతుడు దుమత్సేనుని వద్దకు వస్తుండగా ఒక దృశ్యం కనిపించింది. దారిలో రాజభటులు నేరస్తులైన వారిని బంధించి తీసుకుని వెడుతున్నారు, వారిని శూలానికి గురించి వధించవలసిందిగా దుమత్సేనుల వారి ఆజ్ఞ అయింది. ఈ దృశ్యాన్ని చూసిన సత్యవంతుడు తండ్రిగారి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, పితృదేవులకు నమస్కారం, కొన్ని పనులు పైకి ధర్మంగా కనిపిస్తాయి కానీ ఆలోచించి చూస్తే అవి అధర్మమని తేలుతుంది, అందువలన అలాగే అధర్మం అనిపించే సంగతి కూడా ధర్మం కింద మారిపోవడం కూడా మనం చూస్తుంటాం, కానీ ఒక ప్రాణిని వధించటం, ఒకటి నోటి దగ్గర అన్నం మింగివేయడం, ఒకటి పొట్ట మీద కొట్టడం, ఇవి ఎప్పటికీ ఏ విధంగానూ ధర్మం అనిపించుకోవు. అప్పుడు దుమత్సేనుడు పుత్రుడైన సత్యవంతునితో ఇలా అన్నాడు, ఓ కుమారా, నేరస్తులను దండించకపోతే ప్రజలను రక్షించడం ఎలా సాధ్యం? సత్యవంతుడు ఆ తర్వాత ఇలా అంటున్నాడు, తండ్రి, దుష్టులు కూడా సజ్జన సాంగత్యం వల్ల సౌశీల్యవంతు

0: నీతిగతులుగా మారటానికి అవకాశం ఉంది కదా. అంతేకాక దుష్టుల కడుపున సజ్జనులైన వారు జన్మించడం కూడా మనం చూస్తున్నాం. అందుచేత ఒకవేళ శిక్షించిన మూల ఛేదం చేయవద్దని మాత్రమే నేను అంటున్నాను. కూకటి వ్రేళ్లతో పెకలించి వేయటం ధర్మం కాదని నా అభిప్రాయం అని అన్నాడు సత్యవంతుడు. అటు తరువాత తండ్రి అయిన ద్యుమత్సేనుడు, ఓ కుమారా, ప్రజలను దోచుకునే దుష్టులు తయారైనప్పుడు వారిని వధించకపోతే ఎలా? మొదట్లో అందరూ సత్యవంతులుగానే ఉండేవారు. అప్పుడు నేరం చేసిన వాడిని ఒక మాట అంటే సరిపోయేది, అదే పెద్ద శిక్ష అనుకునేవారు. తరువాత నేరం చేసిన వాడిని గట్టిగా తిట్టి చీవాట్లు పెట్టడం అవసరం అయింది, వాగ్దండన అవసరము అయింది. కొన్నాళ్లకు అది చాలక జరిమానాలు వేయటం అనగా అర్ధదండనం తప్పనిసరి అయింది. అది చాలక శిరఛేదం చేయకపోతే దుష్టులను అదుపు చేయటం అసాధ్యమైపోతున్నది అని అన్నాడు తండ్రి అయినటువంటి దుమత్సేనుడు కుమారుడైనటువంటి సత్యవంతుడితో. అప్పుడు సత్యవంతుడు, ఓ తండ్రి, నాకు ఒక విషయం మీ దృష్టికి తేవాలని అనిపిస్తున్నది. బందిపోటు దొంగలను వధించకుండా ప్రజలను రక్షించడం మీకు చేత కావటం లేదు. దుర్జనులను సజ్జనులుగా మార్చి అహింసాయుతమైన ఉపాయంతో వారిని సమాజ భక్తులుగా మార్చే విధానము ఒకటి ఉన్నది. రాజైన వాడు ముందు తాను మనోనిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి. రాజైన వాడు ముందు తాను మనోనిగ్రహం కలిగిన వాడుగా ఉండాలి. విషయ లంపటుడు కానివాడుగా ఉండాలి. ఇంద్రియములను గెలిచినవాడు లోకాలను గడియకాలములో గెలవగలడు. అలా కాకుండా ఇతరులకు ఉపదేశం చేస్తే ఏం ప్రయోజనం లేదు నాన్నగారు అని అన్నాడు. దేశంలో పాపాచరణ లేకుండా చేయదలుచుకున్న రాజు ముందుగా తనకు తాను తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. తన బంధువులు మిత్రులు సన్మార్గ గాములుగా ఉండేలా చూడాలి. ఈ విషయంలో తన వారి విషయములో వజ్రాదపి కఠోరాణిగా ఉండాలి. ఇతరుల ఎడల మృదూని కుసుమాదపి మృదువైన పువ్వుల ఉండాలి. అందరూ తల మీద పెట్టుకుంటారు అట్టి రాజులంటే. అట్టి రాజు పాలనలో దుష్టులు నేరస్తులు సిగ్గు తెచ్చుకుంటారు, వారిలో తప్పక మార్పు కనిపిస్తుంది అని కుమారుడు తండ్రికి చెబుతున్నాడు. పెద్దలు చెప్పగా విన్న మాటలు మీ ముందు ఉంచాను నాన్నగారు అన్నాడు సత్యవంతుడు. కనుక ఓ ధర్మానందన, రాజైన వాడు లోక సంస్కారం కోసం ప్రయత్నించే ముందు తన యొక్క ఆత్మ సంస్కారాన్ని గురించి ఆలోచించాల్సుమా. కాబట్టి ఈనాటి ఈ ధర్మ చింతన కార్యక్రమంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నకి భీష్ముల వారు చెప్పిన అద్భుతమైన విషయం, రాజైన వాడు లోక సంస్కారం కాదు, ముందు తనకు తాను తను సరిదిద్దుకోవాలి, ఆ ఆత్మ సంస్కారం కావాలని అద్భుతమైన విషయం మనం ఈ చింతన కార్యక్రమంలో ధర్మ చింతనగా తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 20వ భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. వార్తల వివరంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బీసెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపు నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే దాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్లలోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.

శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయ ఉత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో కిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మహర్చిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ 27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ధి గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026

టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వీ శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం. భరోసా సెంటర్స్ కార్యకలాపాలు. డిఎస్పీ సీతారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి మన కార్యక్రమంలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించి తెలియజేయడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి సీతారెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సీతారెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: ఈ భరోసా కేంద్రం గురించి మనం పేపర్లలో వినడం కానీ టీవీలో చూడడం కానీ జరుగుతూ ఉంటుంది సీతారెడ్డి గారు. అసలు ఈ భరోసా కేంద్రం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: మనకి మామూలుగా ఎక్కడైనా కూడా సేఫ్టీ అన్నది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశమైనా డెవలప్ అయిన అయిందంటే అక్కడ సేఫ్టీ ప్రయారిటీ అని అర్థం చేసుకోవాలి. సో స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడైతే చాలా సురక్షితంగా ఉంటారో, సురక్షితము అని అనుకుంటారో, అక్కడ అభివృద్ధి అన్నది బాగా జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్లోని మనకి స్త్రీలపై మరియు పిల్లలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారికి మేమున్నాము అని నమ్మకం కలిగించడానికి ఒక సెంటర్ అవసరం. పోలీసు వారు ఉంటారు, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, అక్కడ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ చాలా సందర్భాలలో లైంగిక దాడులు జరిగిన బాధితురాళ్ళు, మనం పిల్లలు అనుకున్నప్పుడు కొన్నిసార్లు బాయ్స్ అయితే బాలురు కూడా ఉంటారు, సో వీళ్ళు పోలీస్ యూనిఫామ్ చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. ఒకలాంటి ఏమంటారంటే మనసు విప్పి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు. సో ఇలాంటి సందర్భాలలో వారికి నమ్మకం కలిగించే రీతిలో భరోసా సెంటర్స్ని మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణలో మనకు 35 భరోసా సెంటర్స్ ఉన్నాయి అండ్ అవి చాలా సక్సెస్ఫుల్గా మంచి పనితీరుని కనబరుస్తూ ఉన్నాయి.
0: సీతారెడ్డి గారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పెద్దలు చెప్పారు. ఎక్కడైతే ఈ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలే చరిస్తారని అంటారు. అలాంటి మన ప్రస్తుత సమాజంలో స్త్రీలు బయట క్షేమంగా తిరగడము, సురక్షితంగా ఉండడం అనేది ఒక సమస్యగా మారింది. దానికి తోడు లైంగిక దాడుల బారిన పడ్డ వాళ్ళు వారు విపరీతమైన స్ట్రెస్ కు బాధకు గురవుతుంటారు. వారు కంప్లైంట్ ఇవ్వడానికే ఒక సాహసం అవుతుంది. ఆ ఇచ్చిన కంప్లైంట్ ప్లేస్ లో అక్కడుండే పోలీస్ స్టేషన్ వాతావరణము, 10 మంది ముందు చెప్పడము, వాళ్ళకు జరిగిన సమస్యను అంతా విపులీకరించి చెప్పి 10 మందిలో ఒక స్టిగ్మా డెవలప్ అయ్యే అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి

0: ఎక్కడైతే వారు సమస్యను సానుకూలంగా చెప్పి వారికి ఒక పరిష్కారం లభించే విధంగా చెప్పాలంటే భరోసా కేంద్రానికి రావడం కరెక్ట్ అంటారు.
1: అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను, లైంగిక నేరం జరిగినప్పుడు బాధితురాలు ఖచ్చితంగా మీరు అన్నట్లు లాట్ ఆఫ్ స్ట్రెస్, ట్రామా, మానసిక క్షోభకు గురయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి సందర్భాలలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేని పక్షంలో వారి తరఫున వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళకి క్లోజ్ ఎవరు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ నమోదైన వెంటనే బాధితురాలని పోక్సో మరియు రేప్ కేసులలో, లైంగిక దాడి నేరాలు జరిగిన సందర్భాలలో ఇమీడియట్గా ఆ విక్టిమ్స్ని మనము భరోసా సెంటర్కి ఒక ఉమెన్ ఎస్కార్ట్నిచ్చి పంపించడం జరుగుతుందండి. పోక్సోలో ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు ఎవరైనా కానీ, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వస్తారండి. సో అందుకని చెప్పి మనకి పోక్సో చట్టం అన్నది చాలా పవర్ఫుల్ చట్టం అయింది. అందులో చాలా పిల్లల కొరకు, వాళ్ళని సంరక్షించడం కొరకు చాలా సెక్షన్స్ చక్కగా పొందుపరిచి ఉన్నాయి. సో ఈ లైంగిక దాడి కేసులోని ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆ బాధితురాలతోటి, ఆ విక్టిమ్ తోటి ఒక ఉమెన్ ఎస్కార్ట్, ఉమెన్ ఎస్ఐ కానీ, ఉమెన్ కానిస్టేబుల్ కానీ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్లో, ఖచ్చితంగా ఉమెనే ఉండాలి. ఉమెన్ ఎస్కార్ట్ ఇచ్చి భరోసా సెంటర్కి పంపిస్తాము. భరోసా సెంటర్లో మనకి అన్ని రకాల సేవలు అండర్ వన్ రూఫ్. భరోసా సెంటర్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ సెంటర్ ఫర్ క్రైసిస్. అంటే బాధలో ఉన్న బాధితురాలకి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది చాలా సందర్భాలలో. అదేవిధంగా మనకి ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ మానసిక స్థితిగతులను అవగాహన చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటందుకు సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అదేవిధంగా మెడికల్ స్టాఫ్, చాలా సందర్భాలలో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇమీడియట్ అవసరం ఉంటుంది. సో మనకి ఇక్కడ పారామెడికల్ స్టాఫ్, డాక్టర్స్ ఉంటారు. అంతేకాకుండా లీగల్, అంటే న్యాయపరంగా వాళ్ళకున్న అనుమానాలని తీర్చేటందుకు లేదా న్యాయపరంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటందుకు మనకి లీగల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కసారి భరోసా సెంటర్కి బాధితురాలు వస్తే అన్ని రకాల సర్వీసెస్, సేవలు ఒకే సెంటర్లో ఉంటాయి. తనకు ఉన్న బాధని కూడా వీళ్ళు కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్ అర్థం చేసుకొని అదే రీతిలో వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని కొంచెం సాంత్వన కలగజేస్తారు. అంతేకాకుండా మనకి భరోసా సెంటర్స్లోని చాలా ఎన్జిఓస్ కొలాబరేట్ అయి ఉన్నారు. సో మనకి కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, లైంగిక దాడి జరిగి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటుంది, ఆ స్త్రీ కానీ అమ్మాయి కానీ, ఆ బాధలో తల్లిదండ్రులు కానీ సొంత వాళ్ళు వాళ్ళని వెలివేయటం జరుగుతుంది. ఇంట్లోకి రానియరు, ఊర్లోకి రానియరు. సో ఇదొక స్టిగ్మా లాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి రిహాబిలిటేషన్, అంటే ఉండటానికి ఒక నీడ కూడా అవసరము. సో పునరావాసం కూడా మనం భరోసా సెంటర్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా పునరావాసం కలిగిస్తాము. అందులో మనకి చాలా ఫేమస్ ఎన్జిఓ ప్రజ్వల అని ఉంది, అక్కడ పునరావాసం కలిగిస్తాం. అదే కాకుండా గవర్నమెంట్వి కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరు వాళ్ళని తీసుకొని వెళ్ళని, ఓన్ చేసుకొని సమయంలో మనం పునరావాసం కలిగిస్తామండి భరోసా సెంటర్ ద్వారా.
0: అంటే ముఖ్యంగా లైంగిక దాడి బారిన పడిన వ్యక్తి మానసికంగా క్షోభకు గురవుతాడు, శారీరకంగా అవస్థకు గురవుతాడు. అలాగే వారికి ప్రతి ఒక్కరికి చట్టపరమైన పరిజ్ఞానం ఉండాలని లేదు, దానితో పాటు వాళ్ళని సాంత్వనపరిచి వాళ్ళకి భరోసా అష్యూరెన్స్ ఇచ్చేసి ఒక నమ్మకం కలిగజేసి జరిగిన అన్యాయాన్ని సైలెంట్గా సఫర్ కాకుండా పోరాడి న్యాయం సాధించుకోవాలన్న దిశగా అన్ని విధాలుగా వాళ్ళని సమాయత్తం చేస్తుంది భరోసా కేంద్రం.
1: అవునండి, భరోసా కేంద్రము ఇందాక మనం చెప్పినటువంటి ఏది కౌన్సిలింగ్ కానీ, లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్టే కాకుండా వాళ్ళకి రీసెంట్గా మనము స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని, కొన్ని బాధితురాలు ఉంటారు వాళ్ళకి, కొందరు చదువుకోవాలని అనుకుంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, మేము చదువుకోవాలి అని అంటారు. అటువంటి వారికి కూడా మనము ఎన్జిఓస్ ద్వారా లేదా కొందరు ఇండివిజువల్స్, మేము కొంచెం డబ్బు సహాయం చేస్తాము అంటే వారి ద్వారా మనము చదువు కూడా చెప్పిస్తున్నాము, చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా కొందరు సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి బాధితురాలు మేము సివిల్స్కి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాము, మాకు హాస్టల్లో ఉండేటందుకు మాకు కొంచెం సహాయం చేయండి అని అంటే మనము అది కూడా సహాయం చేస్తున్నామండి. అంతేకాకుండా వీళ్ళు టు లివ్ అ డిగ్నిఫైడ్ లైఫ్ ఇన్ ద సొసైటీ, మనతో పాటు సమానంగా వాళ్ళు గౌరవంగా బతికే రీతిలో వాళ్ళకి నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా మనము కొన్ని ఎన్జిఓస్ సహాయం తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎటువంటి డబ్బు కట్ అవసరం లేదు, అక్కడే పునరావాసం కలిగిస్తాము. అక్కడే వాళ్ళు ఉండి ఫ్రీగా ఈ నైపుణ్యాలు డెవలప్ చేసుకున్న తర్వాత ఉద్యోగం కూడా పెట్టేయడం జరుగుతుందండి.
0: అంటే జీవితము అక్కడితో ఆగిపోలేదు అనే ఒక విశ్వాసం కలిగజేసి

0: వాళ్ళకు ఒక ఆశ్వాసాన్ని ఇచ్చి,
1: అవును,
0: స్వచ్ఛంద సేవా సంస్థలని ఆధారంగా చేసుకుని వాళ్ళతో సమన్వయపరుస్తూ, వీళ్ళకి అవసరమైన చోట శిక్షణనిస్తూ, వారిని వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అంటే వాళ్ళని వాళ్ళ జీవితాన్ని సొంత
1: కాలం మీద తాము నిలబడేటట్టుగా, గౌరవంగా సంఘంలో బతికేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం కూడా మనము పోలీస్ విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి భరోసా సెంటర్స్ ద్వారా చేస్తున్నాం. అయితే భరోసా సెంటర్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైతే కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ అన్నారో, దే ఆర్ ప్రొఫెషనల్స్, దే ఆర్ నాట్ పోలీస్, దే ఆర్ సివిల్ పీపుల్ వర్కింగ్ ఫర్ భరోసా ఫర్ ద విక్టిమ్స్. సో వాళ్ళందరూ కూడా హైలీ ప్రొఫెషనల్స్ అండి. ప్రొఫెషనల్స్ని మనము పోలీసులో లేరు కాబట్టి సపరేట్గా మనం ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకుని భరోసా సెంటర్లో మనం పెట్టుకోవటం జరిగింది. స్వచ్ఛంద సంస్థలే కాదు, కొందరు ఇండివిజువల్స్ ఉంటారు, మేడం మీకు మేము కొంచెం డబ్బులు సహాయం చేస్తాము, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే విక్టిమ్ అసిస్టెన్స్ చేస్తాము అన్నప్పుడు అది కూడా చేస్తాం. కాకపోతే విక్టిమ్ గురించి ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారి గురించి విక్టిమ్కి కానీ ఎటువంటి సమాచారం ఉండదు. ఇది జస్ట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వాళ్ళకి అందుతున్న సహాయం అంతే. ఇలాంటి సహాయ సహకారాలు మనం చాలా చేస్తున్నాము.
0: అంటే దాతృత్వం గల సహృదయుల చేత కూడా ఈ సహాయాన్ని అందజేస్తారు, కానీ ఇచ్చిన వారు ఎవరికి ఇచ్చినారు తెలియదు, ఎవరు సహాయం పొందుతున్నారు, ఎవరి ద్వారా చేస్తున్నారు విషయం కూడా తెలియదు.
1: చెప్పము, హైలీ కాన్ఫిడెన్షియల్, ఎవరు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ పేరు కానీ ఏది కానీ మనం చెప్పము. ఓన్లీ మనము పలానా కాలేజీలో ఉంది, ఆ కాలేజ్ అకౌంట్ ఇది స్కానర్, ఇవాళ రేపు అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, స్కాన్ చేసి డబ్బులు కట్టియడం కానీ, అదేవిధంగా హాస్టల్ అయితే హాస్టల్కి కూడా అట్లనే. ఎక్కడ కూడా మనం బాధితుల పేర్లు కానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని కానీ ఎక్కడ కూడా మనము బయట పెట్టము, ఎవరికి చెప్పము.
0: అంటే కంప్లైనెంట్ విషయాలు ఏవి అన్ని గోప్యంగా ఉంచుతూ తిరిగి వారికి పునరుజ్జీవనం కలిగే విధంగా పునరావాసాన్ని కల్పిస్తూ సమాజంలో ఆత్మగౌరవంగా బతకడానికి ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా చూడపడతారు.
1: అవునండి.
0: సీతారెడ్డి గారు, ఒకవేళ భరోసా సెంటర్కి రావాలి అన్నప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ముందుకు రాలేదన్నప్పుడు, ఒక స్వచ్ఛంద సంస్థ కానీ లేదంటే నైబర్ కానీ లేదంటే వాళ్ళ బంధువులు కానీ కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
1: ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి పక్కలో ఒక నేరం జరిగింది అని తెలిసిందనుకోండి, తెలిసిన వారు వచ్చి ఖచ్చితంగా వారి తరఫున కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇది మ్యాండేటరీ, ఎవరికి తెలిసినా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇందులో బాధితురాళ్ళకి సపోర్ట్ ఇచ్చే రీతిలో కొత్త చట్టంలో మనకి చాలా మార్పులు తీసుకొని వచ్చారండి.
0: ప్రస్తుతం ఉండే న్యాయ వ్యవస్థలో ఒక మాట అంటుంటారు సీతారెడ్డి గారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. కోర్టు కంటూ వెళ్లిన తర్వాత చాలా కాలం పడుతుంది సమస్యకు సమాధానం దొరకడానికి అని ఒక భావన ఉంటుంది. ఇలాంటి లైంగిక దాడి బారిన పడ్డ వాళ్ళకు కూడా ఏదైనా వెసులుబాటు ఉందా తొందరగా న్యాయం పొందడానికి?
1: ఉందండి, మనకి మామూలుగా కోర్టులో పెండెన్సీ అన్నది ఉంటుంది, అది వాస్తవమే. కాకపోతే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఉన్నాయండి. అంటే సత్వరంగా ఇందులోని మనకి ట్రయల్ అవుతుంది, వెంటనే ట్రయలే కాకుండా మనకి ఇమీడియట్ గా న్యాయం కూడా డెలివరీ అవుతుంది. ఈ కేసెస్ లో పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అప్ టు 20 ఇయర్స్ లైఫ్ అండ్ అప్ టు 20 ఇయర్స్. సో చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా.
0: కాబట్టి ఎవరైనా వారి పట్ల అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు సరైన పద్ధతిలో చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ఆ నేరస్తుడికి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: అవును,
0: నాకెందుకులే తని మౌనంగా ఉన్నట్లయితే అది సైలెంట్ సఫరింగ్ అవుతుంది.
1: అవునండి, అందుకనే మనము ప్రతిసారి అంటూ ఉంటాము, స్పీక్ అవుట్, డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్. మీరు చెప్పందే మీకు న్యాయం జరగదు, కాబట్టి ఎటువంటి సందర్భంలోనైనా మీరు ఖచ్చితంగా మాట్లాడి మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పగలిగినట్లయితే అన్ని. మరి ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. మీ పేరు కానీ, మీ ఊరు కానీ, మీరున్న ప్రదేశము, తల్లిదండ్రుల పేరు కానీ, మీ ఫోటో కానీ ఎక్కడ కూడా బయట పెట్టరు, ఎవరికి కూడా తెలియదు. ఇట్ ఈజ్ హైలీ కాన్ఫిడెన్షియల్. దయచేసి మీరు మాట్లాడి మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా మనం నేరస్తులపైన చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మున్ముందు వాళ్ళు ఇలాంటి నేరాలు ఇంకా ఎక్కువ చేయకుండా మనం కట్టడి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక మాట షేర్ చేసుకోవాలి, ఐ నీడ్ టు టెల్ దిస్. మామూలుగా లైంగిక దాడులు అనేటివి ఎక్కువగా మనకి రిపోర్ట్ కావు, చాలా తక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే జరిగిన నేరాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ గాను మన పోలీస్కి మన దృష్టికి వచ్చే సంఖ్య చాలా తక్కువ. బట్ వచ్చిన తక్కువ సంఖ్యలో కూడా కన్విక్షన్ పర్సంటేజ్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఫిర్యాదురాలు లేకపోతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మోస్ట్లీ కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు నేరం చేసే అవకాశం ఉంటుంది.
0: అంటే తొలి అడుగు అంటూ ముందు వేస్తేనే సమస్యకు సమాధానం వెతుక్కోవడానికి వీలవుతుంది.

0: ఉంటుంది.
1: అవును,
0: కాబట్టి సైలెంట్ గా సఫర్ కాకుండా ఇలాంటి లైంగిక దాడికి గురి కాబడిన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితమైన సహాయము న్యాయము జరిగే అవకాశం ఉందంటారు.
1: ఖచ్చితంగా వాళ్ళు చెప్పనంత వరకు సొంత వాళ్ళైనా కూడా నేరం చేస్తూనే ఉంటారు. సో నేరం కట్టడి కావాలి, అలాంటి నేరం మళ్ళీ వేరే వాళ్ళకి జరగకూడదు. సో ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే అండి. అయితే ఇంకొకటి, ఇక్కడ అందరికీ కూడా నేను ఏ నంబర్కి ఫోన్ చేయాలి, ఎలా ఫోన్ చేయాలి, ఎలా చెప్పాలి అని భయపడకుండా మీరు 100 or 112 100 లేదంటే 112కి ఎక్కడి నుంచైనా మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు వస్తారు. అండ్ మా పోలీస్ వారు కూడా మోస్ట్లీ సివిల్ డ్రెస్లోనే వస్తారు, యూనిఫామ్లో రారండి. వచ్చి తీసుకెళ్ళి మీకు కావాల్సిన సహాయ సహకారాలు, లీగల్ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేస్తారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు సీతారెడ్డి గారు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం భరోసా సెంటర్స్ కార్యకలాపాలు డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటారు. జనరంజని కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట శివరామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, విజయ్ కుమార్ సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయుష, బుధాన్ పుషంపల్లి నుండి యలగందుల మార్కండేయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: డౌన్లోడ్ చేసుకోండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్లో సమయం 7:40. జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాటను కోరుతున్న శ్రోతలు, చౌటుపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీనారాయణ, రుద్ర గణేష్, అమ్మనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, వీరందరి కోసం వచ్చేస్తుంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన ఈ పాట.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
4: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
5: జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి సాహిత్యానికి, ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కేవీ సత్యనారాయణ, ప్రశాంతి, ధనుష్, హారిక కజాగూడ నుండి, అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, అలాగే మాధవి ఆంజనేయులు బుధాన్ పుచ్చంపల్లి నుండి. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: పీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా? ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: మీరిటం చేశారు ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట తాండ్ర పాపారాయుడు చిత్రం కోసం కేజీ యేసుదాస్, పి సుశీల పాడిన పాట. సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధాన్పొచ్చంపల్లి నుండి యలగందల మార్కండేయ, లక్ష్మీ దివ్య, శ్రీను చిన్ను, అలాగే విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి మంగమ్మ, పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్, మిథున్ మహాదేవ్, కానుగుల గోపాల్, కడతాల్ రంగారెడ్డి జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
1: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
0: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీరామదాసు చిత్రం నుండి ప్రణవి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి మండలం రాయగిరి నుండి మాలాసు కవిత, సత్యనారాయణ, అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య అందాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:15. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఇప్పుడు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటారు. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట అల్లుడా మజాకా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, వేటూరి సాహిత్యానికి కోటి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్ విలాసాగర్ విలేజ్ నుండి, బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రౌడీ గారి పిల్లం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్,

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం.

0: అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 8:31. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వొస్తానంటే నేనెత్తంటాన చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, సాయి చరణ్, బృంద, అంజమ్మ, కళ్యాణి, భవానీ, సుప్రియ, చిన్నమంతల, కృష్ణకాంత్ గౌడ్. మీ అందరికోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కూరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కామారెడ్డి జిల్లా భవానీపేట్ గ్రామం నుండి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా. మీకోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి డివి రయ్య వారి కుటుంబ సభ్యులు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరిచ్చం చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 8:49:50. ఏవండోయ్ శ్రీవారు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా నుండి

లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. మీకోసం వచ్చేస్తుంది ఈ పాట. అలాగే దొర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప. వనస్థలిపురం హైదరాబాద్ నుండి, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి రాగ్ విభాస్, విభు, సుదర్శన్, విధుబాబు. మీకోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: మీరు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లబ్ లో సమయం 8:55 జనరంజనిలో చివరగా వినబోతున్న పాట కలిసిందమ్రా చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీయాంశ్ కార్తికేయన్, అలాగే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం మార్నింగ్ మస్తీ ప్రోగ్రాంలో కలుద్దాం.

0: अब विविध भारती आपके एलेक्सा डिवाइस पर भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो हवाओं के नाम।
0: इसके अलावा वेव्स ओटीटी, इंटरनेट स्ट्रीमिंग और न्यूज ऑन एआईआर एप्लीकेशन के जरिए।
3: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ పరీక్ష ఫలితాలు పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టుగా మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణలో నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవార్డులు ప్రదానం చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది జూలైలో మద్రాస్ కోర్టుకు వెళ్లిన ఆయన ఈ నెల 14న మొదటి కోర్టు హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సేంద్రీయ వ్యవసాయం, ఒకే ఎకరంలో 14 రకాల కూరగాయలు, అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలిచిన జగిత్యాల జిల్లా పెంబంట్లకు చెందిన బండారి విజయ జాతీయ మహిళా కిసాన్ దివస్ అవార్డుకి ఎంపికయ్యారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితాను త్వరలో నోటిఫై చేసి పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రిట్కో, టీజీ జెన్కోల్ ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. ఈరోజు ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ చిరాగ్ జోడీతో పాటు లక్ష్యసేన్, శ్రీకాంత్ తదితర భారత షటిల్లు బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు ప్రపంచ నెంబర్ 1 అన్ సే యంగ్తో తలపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ప్రజామద్దతు లేక ఇండియా కూటమి రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో బోగస్ ఓట్ల తొలగింపు కోరిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు సర్ ప్రక్రియ చేపడుతుంటే విమర్శించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసులో 118 అసిస్టెంట్

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:03. మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటూ ఈ వన్ అవర్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ముందుగా వినబోతున్న పాట అత్తారింటికి దారిది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం. నేను మీ ఆర్జే జ్యోతి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కార్తీక్ శ్రీరామచంద్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మిక్కి జేమేయర్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కోల్డ్ తర్వాత కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఈ కండిషన్ ని మనం ఇగ్నోర్ చేయవద్దు, ఎందుకంటే ఒకసారి నర్వ్ వీక్నెస్ వచ్చేసిందంటే దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం.
1: కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు, దీంతో మీరు ఏకీభవిస్తారా?
0: సో కోవిడ్ తర్వాత కొంతమంది పేషెంట్స్ కి హియరింగ్ లాస్ డెఫినెట్లీ వచ్చింది. అది కోవిడ్ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సిమిలర్ డిజీజ్ ప్రాసెస్ దాంతో రిలేటెడ్ ఉంటుంది. కానీ చాలా పేషెంట్స్ హియరింగ్ లాస్ అయినప్పుడు లేదంటే చెవులో ఏమైనా శబ్దం రావడం, టినిటస్ అంటాం, సో ఆ టినిటస్ రావడం, హియరింగ్ లాస్ రావడం, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఏముంది మళ్ళీ వచ్చేస్తుంది హియరింగ్ అని ఇగ్నోర్ చేయకూడదు.
1: మరి వ్యాక్సిన్ కి అలాగే ఈ సడన్ హియరింగ్ లాస్ కి ఏమన్నా సంబంధం ఉందంటారా?
0: సో వ్యాక్సిన్ కి అండ్ సడన్ హియరింగ్ లాస్ కి చాలా ఐసోలేటెడ్ రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ సైంటిఫిక్ గా అయితే ఏం ఎవిడెన్స్ లేదు. సో మీరు దీన్ని మైండ్ లో పెట్టుకుని వ్యాక్సినేషన్ ని మాత్రం పోస్ట్‌పోన్ చేయకూడదు.
1: డాక్టర్ దగ్గరికి గనక ఒక వారం లేదా ఒక నెల తర్వాత వచ్చిన కోలుకునే అవకాశం ఉంటుందా?
0: సో ఒక వారం గానీ వన్ మంత్ లోపల వచ్చినప్పుడు హియరింగ్ లాస్ ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ అంటే ఓరల్ స్టీరాయిడ్ మెడికేషన్ వల్ల అండ్ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్ అంటాం, అంటే డైరెక్ట్లీ మనం ఇయర్ లోనే మెడిసిన్ ఇచ్చేసి హియరింగ్ లాస్ రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.
1: ఈ విషయంలో గోల్డెన్ పీరియడ్ అంటే ఏంటి డాక్టర్ గారు?
0: 1 week ఇస్ మెయిన్ గోల్డెన్ పీరియడ్ అండ్ 1 month అంటే కట్ ఆఫ్, అది ఇంకా దాని తర్వాత మనం రివర్స్ చేయడం చాలా కష్టం.
1: మరి ఇది ఒక సీరియస్ ప్రాబ్లమా కాదా లేదా మందులతో తగ్గిపోతుందా అన్నది మీరు ఎలా నిర్ణయిస్తారు?
0: ఇది మనం పేషెంట్ ఇటువంటి కంప్లైంట్స్ తో వచ్చినప్పుడు మనం ఒక సింపుల్ హియరింగ్ టెస్ట్ ఆడియోమెట్రీ చేపించి డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ కి హెల్ప్ అవుతుంది.
1: డాక్టర్ గారు ఇందులో ఎటువంటి చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉంది? అలాగే స్టెరాయిడ్లు అడ్మినిస్టర్ చేస్తుంటారు అని సాధారణంగా వింటుంటాం, స్టెరాయిడ్లు నిజంగా ఈ చికిత్సలో అవసరమా?
0: ఈ డిజీజ్ ఒక సడన్ చేంజ్ కాబట్టి అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా మనం స్టెరాయిడ్స్ ఇస్తే ఇది రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం స్టెరాయిడ్స్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వాలంటే మనం డైరెక్ట్లీ చెవు లోపల ఇస్తాం, ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటాం. దాంతో బాడీకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం.
1: డాక్టర్ గారు ఒకవేళ గనక వారం నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే చికిత్సలో ఏమన్నా మార్పు ఉంటుందా? ఇవే చికిత్సా పద్ధతులు?
0: సో లేట్ వచ్చినప్పుడు మనం ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రయల్ ఇస్తాం, కానీ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ చాలా తక్కువ.
1: ఖచ్చితంగా వినికిడి రెస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
0: ఓన్లీ ఎర్లీ ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళకి, లేదంటే మనం వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ ఇచ్చే అవసరం పడవచ్చు.
1: ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ సర్జరీలు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా డాక్టర్ గారు?
0: కొన్ని డిజీజెస్ కి లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ మనం అర్లీగా ట్రీట్ చేస్తే సర్జికల్ ప్రొసీజర్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు ఈ వర్టికో లేదా టినిటస్ అంటే ఏంటి?
0: సో వర్టికో అనేది తల తిరగడం, అంటే మన ఇంబ్యాలెన్స్ అవడం, తల తిరగడం. మన చెవులో హియరింగ్ ఆర్గన్ కాకుండా బ్యాలెన్స్ ఆర్గన్ కూడా ఉంటుంది, దీని వల్ల మనకి వర్టికో రావచ్చు. అండ్ టినిటస్ అనేది ఏమంటే మన ఇన్నర్ ఇయర్ లో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే లోపల ఒక సౌండ్ జనరేట్ అవుతుంది, దాన్ని టినిటస్ అంటాం. సో పేషెంట్ వాళ్ళకే వినిపిస్తుంది ఆ సౌండ్ అండ్ దాంతో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, దాన్నే మనం టినిటస్ అంటాం.
1: డాక్టర్ గారు దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందా?
0: వర్టిగో ఎలా ఉందంటే అది మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అయితేనే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఇది మీకు తల తిరగడం చెవు వల్ల కావచ్చు, స్పైన్ వల్ల రావచ్చు, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా కావచ్చు. సో ప్రాపర్ డయాగ్నోసిస్ పట్టే మీ ట్రీట్మెంట్ ఉంటుంది.
1: ప్రివెన్షన్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా?
0: టినిటస్ కి ప్రివెన్షన్ మెజర్స్ ఏమంటే మనం నాయిస్ ని అవాయిడ్ చేయాలి. సో ఎంత మనకి నాయిస్ ఎక్స్పోజర్ ఉంటుంది, మన ఇయర్ నర్వ్ డ్యామేజ్ అయిపోయి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాం దాన్ని. సో దానివల్ల మనకి టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాయిస్ అవాయిడ్ చేయడం నాట్ ఓన్లీ మనం నాయిజీ ప్లేసెస్ గానీ బట్ రిక్రియేషనల్ నాయిస్ అంటే మన హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, లౌడ్ సౌండ్ లో మ్యూజిక్ వినడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి.
1: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:20. ఇప్పుడు వినబోతున్న పాట రోబో చిత్రం కోసం విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి ఏఆర్ రహమాన్ సంగీతం.

0: ఇఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఇఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రుత్ గారు, ఈ రోజు కార్యక్రమంలో మనం సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడుకుందాము. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే అసలు ఏంటి డాక్టర్ గారు?
1: అంటే అకస్మాత్తుగా మీ హియరింగ్ తగ్గిపోయింది. సడన్లీ మీరు మార్నింగ్ లేచినప్పుడు మీకు ఒక్క చెవులో హియరింగ్ తగ్గిపోవడం అంటే మీ నరం వీక్ అయిపోవడం, దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ లేదంటే సడన్ SNHL అంటాం.
0: డాక్టర్ గారు, దీని ఒక మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చా?
1: సో ఇది డెఫినెట్లీ మెడికల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే ఎంత తొందరగా మీరు అప్రోచ్ అయ్యి డాక్టర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ హియరింగ్ ని మనం రివర్స్ చేసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ లేట్ అయితే మీ ఉన్న నర్వ్ డామేజ్ ని మనం మళ్ళా హెల్ప్ చేయలేకపోతాం.
0: దీనికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
1: మోస్ట్ కామన్ గా ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. అంటే మీకు కామన్

మేరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మంచి మంచి పాటలను వింటున్నాం. మరి ఇప్పుడు వినబోతున్న పాట బృందావనం చిత్రం కోసం శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి తమన్ సంగీతాన్నందించారు.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట ధ్రువ చిత్రం కోసం పద్మలత స్నిగ్గి పాడిన పాట.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు,

0: చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:36 మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటున్నాం. మరి ఇప్పుడు వినబోతున్న పాట టాక్సీ వాళ్ళ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటున్నాం. స్టూడియో క్లాక్ లో సమయం 10:42 ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి ఇప్పుడు వినబోతున్న పాట భారత్ అనే నేను చిత్రం కోసం యాజిన్ నజీర్ రీటా పాడిన పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:48 మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కేకే పాడిన పాట అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మార్నింగ్ మస్తీలో చివరిగా వినబోతున్న పాట జనతా గారి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. మరి ఈ పాటతో మీ జ్యోతి బాయ్ చెప్పేస్తుంది. మరి గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాంలో లక్ష్మీ ప్రసన్న గారు రెడీగా ఉన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమను అభివృద్ది చేస్తూ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితా త్వరలో నోటిఫై చేసి పరిస్థితికి అనుగుణ

ంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పరీక్షలు ఫలితాలు డిజైన్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ 2వ సమావేశం ఈ నెల 14న ఢిల్లీలో నిర్వహించనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రెడ్కో, టీజీ జెన్కోల ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. సేంద్రీయ వ్యవసాయం, ఒకే ఎకరంలో 14 రకాల కూరగాయలు, అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలిచిన జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన బండారు విజయ జాతీయ మహిళా కిసాన్ దివాస్ అవార్డుకి ఎంపికయ్యారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించకుండా రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, ఈశాన్య రుతుపవన రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచనలు ఉన్నాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోల టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. అక్టోబర్ 15, 2004 మెగాస్టార్ నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. చిరంజీవి గారి సినిమా అంటే ఇక చెప్పేదేమని చెప్పండి, ఆ హైప్, అభిమానుల సందడి, ఉత్సాహం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అదే రోజు మరో సినిమా కూడా విడుదలైంది. ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్లే. డైరెక్టర్ కూడా రెండవ చిత్రం అది. అసలు ఆ మూవీ ఉందని కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కట్ చేస్తే మెగాస్టార్ సినిమాతో సమానంగా భారీ విజయాన్ని సాధించింది. ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సంవత్సరం విడుదలైన అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. అర్థమైందా నేను ఏ మూవీ గురించి చెప్తున్నాను? ఎస్, ఆనంద్. ఇవాల్టి ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీ. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీగా ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శేఖర్ కంబల్ గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఆనంద్ ఒక మంచి ప్రేమకథ మాత్రమే కాదు, కుటుంబం గొప్పతనం విలువ తెలియచేసే ఎమోషనల్ డ్రామా, ఒక ఒంటరి మధ్యతరగతి అమ్మాయి భావోద్వేగాలను, ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సెల్యులాయిడ్ క్లాసిక్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీగా ఆనంద్ చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు పాటలు వింటుంటేనే మనం మళ్ళీ ఆ ఇంటికి, అంటే ఆనంద్ రూపం ఉన్న ఇంటికి వెళ్ళినట్టు, అక్కడ ఏదో తిరుగుతున్నట్టు ఒక ఫీల్ వచ్చేస్తుంది కదా. అంత అద్భుతంగా ఉంటుంది మూవీ. యాక్చువల్గా 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కంబల గారు ఆనంద్ కథను తయారు చేసుకుని చాలామంది నిర్మాతలను సంప్రదించారు. కానీ ఎవరూ ఒప్పుకోకపోవడంతో అంత మంచి కథని అలా వదిలేయడానికి మనసొప్పక తనే నిర్మాతగా అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ మీద నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ సహకారంతో దాదాపు 1.5 కోట్ల బడ్జెట్తో రాజా, కమలినీ ముఖర్జీ, సత్యకృష్ణన్, అనీష్ కురువిల్లాలతో నిర్మించిన ఆనంద్ సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు, ఆల్ టైమ్ క్లాసిక్ హిట్గా ప్రేక్షకుల అభిమానాన్ని చేరుకుంది. మరి మనందరికీ తెలుసు కదా సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత విజయాన్ని సాధించిందో. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గోదావరి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.
1: అసలు ఏం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని మంచి పాటలు కూడా వింటున్నాం. యాక్చువల్గా ఆనంద్ స్టోరీ అంతా కూడా రూప చుట్టూ తిరుగుతుంది. మూవీ స్టార్ట్ అయ్యేది కూడా తనతోనే, కానీ టైటిల్ మాత్రం ఆనంద్. అంటే రూప కోసం ఆనంద్ పడే కష్టాలు, ఫైనల్గా తనని ఇష్టపడటం అనే స్టోరీ లైన్గా శేఖర్ కంబల గారి స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరి కొన్ని కొన్ని సినిమాలు కల కుదిరిపోతాయంతే కదా. వాటికి రీజన్స్ ఉండవు, లాజిక్లు ఉండవు. అలా ఉంటాయి ఆనంద్ లాంటి సినిమాలన్నీ కూడా. ఒక సింపుల్ స్టోరీ అనూహ్యమైన విజయాన్ని అందుకున్న సినిమాగా మార్చింది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడు విందాం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్.

పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. పాటలు వింటుంటే సినిమా చూడాలనిపిస్తుంది, సినిమా చూస్తుంటే పాటలు వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి. ఎందుకుండో మరి, ఈ చిత్రంలోని 6 పాటలను వేటూరి గారే రాశారు. అండ్ మీకు తెలుసా, శేఖర్ కమ్మల గారు దగ్గరుండి మరి స్టోరీకి తగినట్టుగా పాటలను రాయించుకున్నారట. ఇంకా కెఎం రాధాకృష్ణన్ గారు స్వరపరిచిన ఈ పాటలు ఎంత చక్కగా ఉంటాయో, ప్రేక్షకులకు ఎంతగా నచ్చేశాయో అందరికీ తెలుసనుకోండి. ఆనంద్ ఒక క్లాసిక్ మ్యూజికల్ హిట్ అవ్వడానికి వేటూరి కెఎం రాధాకృష్ణన్ గారుల సాహిత్యం సంగీతం చేసిన మ్యాజిక్ మరో ముఖ్య కారణమని చెప్పొచ్చు. మరి చెప్తాను మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 101.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు వినిపిస్తున్నాను. హ్యాపీ డేస్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. యాక్చువల్గా మనకి ఆనంద్ అనే టైటిల్ వినగానే అట్రాక్ట్ చేసేది ఒక మంచి కాఫీ లాంటి సినిమా అన్న క్యాప్షన్ కదా. శేఖర్ కంబల గారు సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. నిజంగానే కాఫీని ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. కాకపోతే వాటిల్లో వెరైటీస్ ఇష్టపడ ఉంటుంది కానీ అందరూ కూడా ఇష్టపడే ఐటమ్ కాఫీ. సో మార్నింగ్ లేచిన వెంటనే ఒక మంచి కాఫీ తాగితే ఉండే ఫీల్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మీకు అలా ఉంటుంది అన్న ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇక మంచి కాఫీ తాగితే వచ్చే అనుభూతిని ఆనంద్ సినిమా చూస్తున్నప్పుడు నిజంగానే కలిగించారు. తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల ప్రేమతో కలగలిపిన ఆనందను తెరకెక్కించిన తీరుకు ఫిదా అయిపోయాం అందరం. ఇప్పటికీ ఆ సినిమాని చూడాలంటే చాలా ఇష్టంగానే చూస్తాం. ఎనీవేస్, ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆనంద్ మూవీ నుంచి ఇన్ లవ్లీ సాంగ్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్నాం కదా పాట, అసలు శ్రేయ ఘోషల్ గారి వాయిస్లో ఆ పాట ఎంత బాగుంటుందో, శేఖర్ కంబల్ గారు పిక్చరైజ్ చేసిన తీరు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా మనందరికీ తెలుసు శేఖర్ కంబల్ గారికి వర్షం అంటే ఎంత ఇష్టమో. ఆల్మోస్ట్ ఆయన అన్ని సినిమాల్లో కూడా ఎక్కువ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, వర్షం కంపల్సరీగా ఉంటుంది. సో ఎంత అద్భుతంగా సెల్యులాయిడ్ మీద క్రియేట్ చేస్తారంటే మనం నిజంగానే వర్షం చూస్తున్నామా, వర్షంలో ఉన్నామా అనే ఫీల్తో పాటు ఆ సీన్స్ని సాంగ్స్ని ఇంకొంచెం హైలైట్ చేసేలా, ఎలివేట్ చేసేలా ఉంటుంది. మీకు తెలుసా ఈ సినిమా పాటలు రాయడానికి వేటూరి గారికి నెల రోజులు పట్టిందట. యాక్చువల్గా అన్ని రోజులు తీసుకోరు వేటూరి గారు, అంటే ఎప్పటికంటే చాలా ఎక్కువ టైం తీసుకున్నారట. మరి ఇక ఈ చిత్రంలోని 5 పాటలను కర్ణాటక సంగీతంలోనే కంపోజ్ చేశారట సంగీత దర్శకులు కేఎం రాధాకృష్ణన్ గారు. మరి మరిన్ని కబుర్లు చెప్తా ఆనంద్ గురించి, స్టే ట్యూన్ టు వివిధ భారతి. అండ్ ఇప్పుడు వినండి ఫిదా మూవీ నుంచి ఈ ఆల్ టైమ్ సూపర్ సాంగ్.

0: ప్లస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని సూపర్ సాంగ్స్ కూడా వింటున్నాం. దర్శకుడు శేఖర్ కంబల గారు హోవర్డ్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్గా ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశారట. తెలుసా, అర్థమైపోతుంది కదా ఈ సినిమా స్టోరీ అంటే ఎంత ఇష్టమో. ఒక మాస్టర్ పీస్గా నిలిచిపోయిన ఆనంద్, మనిషి తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష ప్రాయశ్చితం లేదు, ఇలాంటి విషయాలను గురించి సున్నితంగా ఆలోచింపచేసేలా చేస్తుంది. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటామన్నమాట. ఎనివేస్, ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడు వినిపిస్తున్నాను మాయాబజార్ సినిమా నుంచి ఈ క్లాసిక్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు సూపర్ సాంగ్స్ కూడా వింటున్నాం. ఆనంద్ సినిమా ప్రేక్షకుల అభిమానంతో పాటు 7 నంది అవార్డులను గెలిచి ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఉత్తమ బాలనటి, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ కేటగిరీల్లో ఈ అవార్డులు లభించాయన్నమాట. మరి రొటీన్ సినీ ఫార్ములాకు భిన్నంగా ఉండటమే ఆనంద్ చిత్రానికి మంచి ఆదరణ లభించడానికి కారణమంటారు దర్శకుడు శేఖర్ కమల గారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను లవ్ స్టోరీ మూవీ నుంచి ఈ హిట్ సాంగ్.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. తరతరాల తరగది ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి సున్నితమైన భావాలను, బంధాలు, అనుబంధాల గొప్పతనాన్ని, విలువను శేఖర్ కంబల గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో నిరూపించిన చిత్రం ఆనంద్. కెఎం రాధాకృష్ణన్ గారు లాంటి సంగీత దర్శకుడిని పరిచయం చేసింది సినిమా. చూస్తున్నంతసేపు మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది చిత్రం. పాటలతో అలరిస్తుంది, మాటలతో మురిపించి ఆలోచింపచేసేలా చేసే ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్. దట్స్ వై వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఇన్నోవేటివ్ క్లాసిక్.

సమయం 12 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు అమృత గీతంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే లక్ష్మి. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని రోజుకో అలంకారంలో కొల్చుకుంటాం ఈ 9 రోజులు. మరి ఇలాంటి సందర్భాలలో గుర్తొచ్చే పాటలలో తప్పకుండా ఉండే పాట సప్తపదిలోని అఖిలాండేశ్వరి కదా. పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి అవతార విశిష్టతను వర్ణిస్తూ వేటూరు సుందరరామూర్తి గారు రచించిన ఈ గీతం భక్తి పారవశ్యంతో పరవశింప చేస్తుంది. ఇక స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ గారి స్వరకల్పన, దిగ్గజ గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారుల గానం బెరసి ఈ అమృత గీతం మీకోసం.

తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

అమృత గీతం టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రకృతి రమణీయతను సూర్యోదయంతో మేల్కొనే ప్రాణికోటి పక్షుల కిలకలా రావాలు ఒకటేమిటి. సమస్త జీవరాశులను సీతారామశాస్త్రిగారు అద్భుతంగా వర్ణించిన ఈ గీతం దేవ సంగీతంతో చిత్రగారి తీయని స్వరంతో మనల్ని మంత్రముగ్ధులం చేస్తుంది. మెల్లగా మెల్లగా అంటూ మనల్ని చేరుతుంది, తట్టి లేపుతుంది. మరి వింటూ చూసేద్దామా ఉషోదయాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు అమృత గీతం, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చూడకుండానే పుట్టిన ప్రేమకు వారధిగా మారిన ఉత్తరాల సాక్షిగా ప్రేమలేఖ సినిమాలోని ఈ గీతంతో ప్రేమలో పడిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది భువనచంద్ర గారి సాహిత్యం, దేవగారి సంగీతం. ఇక పెక్యులర్ వాయిస్ అనురాధ శ్రీరామ్, గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎవర్గ్రీన్ మెలోడీ. ఆస్వాదించండి.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం టైం ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. అన్కండిషనల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమను పాటగా వినాలన్నా పాడుకోవాలన్నా అంతెందుకు? ప్రేమ చేసే అద్భుతాలన్నింటినీ తెలుసుకోవాలన్నా? ఆర్య చిత్రంలోని ఈ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్స్తో పాటు మెలోడీస్ని కంపోజ్ చేసి మ్యాజిక్ చేసే దేవ్ శ్రీప్రసాద్, సిరివెనెల్ గార్ల కాంబినేషన్లో సాగర్ సుమంగళిలు పాడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఎప్పుడు విన్నా ఇలా మెస్పరైజ్ చేస్తూనే ఉంటుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మార్చడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నెరలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ధి, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చోదశక్తిగా ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead, it is also the ability to empower others to move ahead. Bharat ka manna hai competition zaruri hai lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని, ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: పవర్ కే పర్పస్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ హో, సశక్త హో, ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే ఏక దశక్ మే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బాహర్ నికాలా హై.

2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లు ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997 బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి అంచనా జూలైలో ఉన్న 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ధి సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన

పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్ధికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గూర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో బుధి గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి రేపు ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

పుష్ప టూ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినసాం. యాక్చువల్గా శ్రేయ ఘోషల్ అంటే మనకి మెలడీస్ మెలడీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి సాంగ్స్ కూడా ఎంత చక్కగా పాడతారో ఇలాంటి పాటల వల్ల మనకు అర్థమైపోతుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మార్నింగ్ టైంలో తీసుకునే బ్రేక్ఫాస్ట్ శరీరానికి రోజంతా అవసరమైన శక్తినిచ్చి మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేలా చేస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్లు, సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలంటారు నిపుణులు. మరి వాటిలో కొన్నింటి గురించి, అది కూడా దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్లో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్, మెలోడీ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: పది లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి ఇందాక చెప్పాగద మీకు దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి, అవి కూడా ఏంటంటే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు చెప్తానని. పెసరపప్పు అట్టు, పెసరట్టు. పెసరట్టు ఉప్మా కాంబినేషన్కి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలియదు కాదు కదా. అసలు ప్రోటీన్కి బెస్ట్ ఆప్షన్ పెసరపప్పు అట్టు తెలుసా? పెసరట్టులో వేసుకునే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరతో పాటు పెరుగు కలిపి తింటే ఈ పోషక విలువలు రెట్టింపు అవుతాయటండి. మరి ఈసారి పెసరట్టు తినేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ మీతో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రక్ ఆన్ ద వే.

కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, మిక్కి జమేయర్ గారి సంగీతం మిక్స్ చేస్తే ఇలాంటి మ్యాజికల్ సాంగ్స్ అనుకుంటాం. కానీ మనం చాలా అప్డేటెడ్గా ఉన్నాం, చాలా ఫార్వర్డ్గా ఉన్నాం, చాలా టెక్నికల్గా ముందుకెళ్ళిపోయాం అది ఇదని. కానీ మన మూలాలని ఎప్పుడు మర్చిపోం అనడానికి ఎగ్జాంపుల్ ఇలాంటి పాటలు. ఇలాంటి జానపద పాటల్ని ఇప్పటికి మనం ఇష్టపడుతున్నాం, సూపర్ హిట్ చేస్తున్నాం, అంతే కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పనీర్. వెజిటేరియన్స్కు పనీర్ మంచి ప్రోటీన్ వనరులు దొరికే ఆహార పదార్థంగా నిపుణులు అంటారు. పన్నీర్ బుర్జీ, పన్నీర్ రోల్, లేదంటే కూరగాయలతో తయారు చేసే శాండ్విచ్ రూపంలో కూడా తీసుకోవచ్చట. మీకు తెలుసా, పన్నీర్లో ప్రోటీన్తో పాటు ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియం కూడా లభిస్తుందట. సో ఈసారి ఎలాగో చాలామంది పన్నీర్ లవర్ చాలామంది ఉంటారు కాబట్టి ఈసారి కూడా ఎంచక్కగా ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట పన్నీర్ని. ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు మీకోసం మరో లవ్లీ ట్రాక్.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రోటీన్లు సమృద్ధిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మనం మొలకెత్తిన పెసలు, శనగలు, పప్పుధాన్యాలను మార్నింగ్ టైంలో సలాడ్స్ లేదంటే చాట్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి టేస్ట్ కోసం అంటే కొంచెం చప్పగా ఉంటాయి, ఎలా తినాలబ్బా అనిపిస్తుంది కదా. సో అదిగులు లేకుండా వీటిలో నిమ్మరసం, ఉల్లిపాయ, టమాటా, కాస్త మిరియాల పొడి కలుపుకోవచ్చు. వీటి వల్ల ప్రోటీన్ అలాగే సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయట. మరి సో ఈసారి ఇవి కూడా మనం ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ప్రోటీన్లు సమృద్ధిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు శనగల సలాడ్. ఉడికించిన తెల్ల లేదా నల్ల శనగలను చిలికిన పెరుగుతో కలపడం ద్వారా తేలికగా అనిపించే బలవర్ధకమైన బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. శనగల నుంచి ప్రోటీన్ ఫైబర్, అలాగే పెరుగు ప్రోబయోటిక్స్తో పాటు కాల్షియం, ప్రోటీన్లను కూడా అందిస్తాయట. సో మరి బ్రేక్ఫాస్ట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, రోజును హెల్దీగా హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఫిట్గా యాక్టివ్గా కూడా ఉండొచ్చు అన్నమాట. సో మరి ఫాలో అయితే సరిపోతుంది కదా, ఏమంటారు? అండ్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మెస్మరైజింగ్ మెలడీ

0: సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు పెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీది ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాల తీరు పార్లమెంటులో నవ్వుల పాలైందని మండిపడ్డారు. భారత ఎన్నికల సంఘం నిర్ణయాల్లో లోపాలున్నాయని కమిషన్ సభ్యులే పేర్కొంటున్న తరుణంలో సీఎస్ఈ జ్ఞానేష్ కుమార్పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరసించారు. ఢిల్లీలో ఇండీ కూటమి చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈ పోరాట పంథాపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈరోజు ప్రజాభవన్లో భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం

నిర్వహించారు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, క్వార్టర్ల స్థానంలో నెహ్రూ హౌజింగ్ కాలనీల నిర్మాణం, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ చేపడతామన్నారు. అలాగే రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సింగరేణి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ ఆయన శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.

0: శాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫార్ములా ఈరెస్ కేసులో తనపై వచ్చిన అవినీతి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సాక్ష్యాలు లభించనందున ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో భారస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జీవో 109, గెజెట్ 49 ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీ, గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందనే ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది. నీటి సరఫరా సమాచారాన్ని అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తగినంత సిబ్బంది, థర్మల్ విద్యుత్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉచిత విద్యుత్తుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులను, గోదావరి పుష్కరఘాట్ నిర్మాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ముక్కోటి శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలా 10 బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
1: గోదావరి పుష్కరం సంబంధించి రివర్స్ పరిశీలించడం జరిగింది. ఘాట్ శాంక్షన్ అయింది. నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా 270 మీటర్ అండ్ అలాగే 230 మీటర్స్ ఈ ఘాట్ కూడా పరిశీలించడం జరిగింది. టియర్1 భద్రాచలం కూడా ఉంది. అలాగే పెళ్లి భక్తులు జనం కూడా కేవలం ఇక్కడ కాదు, కిన్నపక్కలో, అశ్వాపురంలో, ముమ్ముగూడెంలో, పర్ణశాలలో అక్కడ కూడా అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ కి పంపడం జరిగింది.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి కంటే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. నీరు, విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలని, సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మొత్తం 251 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే గత సీజన్ల సీఎంఆర్ డెలివరీలో వేగాన్ని పెంచాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రివేళ భక్తుల దాండియా నృత్యాలతో ఆలయం కోలాహలంగా మారింది. ప్రసిద్ధ పుణ్య

క్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి బాలాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజైన ఈరోజు సరస్వతి అమ్మవారు చంద్రఘంట మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. అఖండ భారతదేశం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు పర్వదినాలకు నిలయం. ప్రతి పండుగకు ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. జీవితంలో మనం ఆచరించవలసిన అంశాలు ఎన్నో ముడిపడి ఉంటాయి, అర్థం చేసుకోవాలంతే. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకమ్మ ప్రకృతి పండగ, పూల పండగ, మానవ జీవితం పర్యావరణంతో ఎలా మమైకమై ఉందో తెలిపే పండగ. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి రంగురంగు రకాల పువ్వులతో 9 రోజులు బతుకమ్మ రూపంలో ప్రకృతికి సౌభాగ్య సంతోషాలకు మరో రూపమైన పార్వతీదేవిని ఆరాధిస్తారు. సమష్టితత్వానికి సమైక్యతకు ప్రతిరూపం మహిళలందరూ కలిసి పాడే బతుకమ్మ పాటలు. మరి ప్రకృతిని పర్యావరణాన్ని దైవస్వరూపాలుగా కొలుస్తున్నామంటే పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది బతుకమ్మ. ఈరోజు నానబియ్యం బతుకమ్మగా జరుపుకుంటున్నారు. మరి శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. యావత్ భారతదేశం ఘనంగా జరుపుకునే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారిని పూజిస్తాం. శక్తికి ప్రతిరూపమైన ఆది పరాశక్తిని ఆరాధిస్తాం. మనతో ఉండే, అంటే మనలో ఉండే సహజ సిద్ధమైన దుర్గుణాలకు బదులుగా సద్గుణాలను ప్రసాదించమని కోరే సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను చెబుతారు. ఇక తొలి అలంకారంగా ఉత్తరాదిన శైలపుత్రి, దక్షిణాదిన బాలాత్రిపుర సుందరి. ఓర్పుకు, సహనానికి ప్రతిరూపంగా దుష్టశక్తులపై విజయం సాధించి కష్టాలను తొలగించే తల్లిగా కొలుస్తాం. సంపద, శ్రేయస్సు, మనశ్శాంతి, జ్ఞానాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇక రెండవ అలంకారంగా ఉత్తరాదిన బ్రహ్మచారిణి, దక్షిణాదిన గాయత్రీదేవి. దృఢ సంకల్పం.

పం పట్టుదల క్రమశిక్షణకు ఆలవాలం. సోమరితనం, అహంకారం, అసూయ లాంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండటానికి అమ్మను ఆశ్రయిస్తారు. జ్ఞానానికి అధిదేవత గాయత్రీదేవి. ఇక మూడవ అలంకారం, ఉత్తరాదిన చంద్రఘంట, దక్షిణాదిన అన్నపూర్ణ. గడ్డు పరిస్థితుల్లోనూ చెదరని ఆత్మవిశ్వాసం ఇవ్వడం ఈ అలంకారం ప్రత్యేకత. సమస్త ప్రాణకోటికి ఆహార ప్రదాత అన్నపూర్ణదేవి. కుటుంబ శ్రేయస్సుకు, అనుబంధాలు బలపడటానికి ఆత్మీయత నిండిన ఆహార విలువను తెలియజేసే రూపం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 4వ రోజు అలంకారం ఉత్తరాదిన కుష్మాండదేవి, దక్షిణాదిన మహాచండీదేవి. చిరునవ్వుతో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన దేవి. ఈ తల్లిని పూజిస్తే మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందనేది భక్తుల నమ్మకం. ధైర్యం, ఆరోగ్యం, సంపదలు ఇచ్చే అలంకారం మహాచండీదేవి. 5వ రోజు అలంకారం ఉత్తరాదిన స్కందమాత, దక్షిణాదిన లలితా త్రిపుర సుందరి. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిచ్చే అమ్మ. మంచి సంతానాన్ని ప్రసాదించడమే కాదు, వాళ్లని సంరక్షించుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని, సంపదను ఇస్తుందని విశ్వసిస్తారు. లలితా త్రిపుర సుందరి అలంకారం ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించే రూపం.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 6వ రోజు అలంకారం, ఉత్తరాదిన కాత్యాయనిదేవి, దక్షిణాదిన మహాసరస్వతీదేవి. శాంతి, ఆనందం, సంతోషకరమైన జీవితం, విజయాన్ని ప్రసాదించే అలంకారం కాత్యాయనిదేవి. సాత్విక రూపమైన అమ్మవారిని సృజనాత్మకతకు మూలదైవంగా, ఆమె వీణ నుంచి వచ్చే కంపనాలు సమస్త విశ్వాన్ని చేతనంగా ఉంచి సకల భయాలను దూరం చేస్తాయని నమ్ముతారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆన్ వివిధ భారతి 100.8 FM. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 7వ రోజు అలంకారం. ఉత్తరాదిన కాళరాత్రి, దక్షిణాదిన మహాలక్ష్మీదేవి. ఉగ్రరూపం ప్రతికూలత నుంచి రక్షణ పొంది భయం లేని జీవితాన్ని గడపొచ్చనే నమ్మకం కాళరాత్రి అలంకారం. ఇక అందం, దయ, కరుణ, విజయం, వంశవృద్ధి వంటి ఎన్నో సుగుణాలకు నిలయం మహాలక్ష్మీదేవి అలంకారం. 8వ రోజు అలంకారం. ఉత్తరాదిన మహాగౌరి, దక్షిణాదిన దుర్గాదేవి. భయం, పాపాల నుంచి విముక్తి కలిగించే రూపం మహాగౌరి అలంకారం. ఇక నారీశక్తికి ప్రతీకగా దుర్గాదేవి రూపం ఆరోగ్యాన్ని, శారీరక మానసిక స్వస్థతను ప్రసాదించే దేవిగా కొలుస్తాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM చైతన్య స్ఫూర్తి టైం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 9వ అలంకారం. ఉత్తరాదిన సిద్ధిదాత్రి, దక్షిణాదిన మహిషాసురమర్దిని, కోరిన కోరికలను ప్రసాదించే వరదాయిని, పరిపూర్ణ శక్తి స్వరూపిణి సిద్ధిదాత్రి, అంతర్గత శాంతిని

సూచించే రూపంగా పూజిస్తాం. ఇక చెడుపై మంచి విజయం సాధిస్తుందని తెలియచేసే అలంకారం మహిషాసురమర్దిని. అమ్మను పూజిస్తే ఆత్మశుద్ధి జరిగి అర్షద్వర్గాలపై విజయం సాధించగలమని భక్తుల విశ్వాసం. మరి దైవాన్ని పూజించడం ఎంత ముఖ్యమో అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనం జరుపుకునే పండుగలకు సార్థకత. ఆలోచించండి.

సమయం 2 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు మెలడీ టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 2:15 నిమిషాలు దాటింది. వెల్కమ్ టు మెలడీ టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. రోజు హ్యాపీగా స్టార్ట్ అయ్యి హ్యాపీగా గడిచింది అనుకోండి, హ్యాపీగా ఉంటారు. అదే సోసోగా ఉంది, ఏదో పర్లేదు అన్నట్టుగా ఉంటే ఇలాంటి పాటలు వింటే, అంటే మెలడీస్ వింటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో మీకోసం బోల్డ్ అనే మెలడీ సిద్ధంగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

మాస్ మూవింగ్ చకం మెస్మరైజింగ్ డ్యూట్ వినేసాం. సాహిత్య గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. యాక్చువల్గా ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా, ఒక లైలా కోసం సినిమాతోటి స్టార్ హీరోయిన్గా మారి, ఆ తర్వాత అగ్ర హీరోలందరితోటి నటించి ఎన్నో హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన క్యూట్ హీరోయిన్ పూజా హెగ్డే, అండ్ ఎనర్జెటిక్ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కూడా. అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఇంటర్ గారు లాంటి హీరోలతోటి ఈక్వల్గా డాన్స్ చేసే హీరోయిన్. ఈరోజు తన బర్త్డే కాబట్టి తనకు బర్త్డే విషెస్తో గద్దలకొండ గణేష్ సినిమా నుంచి ఎల్లువచ్చి గోదారమ్మ పాట ఉంది కదా, యాక్చువల్గా శ్రీదేవి గారు లాంటి డాన్సర్ని హీరోయిన్ని రీప్లేస్ చేయడం అనేది ఒక అసలు ఊహకందని విషయం. కానీ ఈ పాటలో మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ శ్రీదేవి గారికి ఈక్వల్గా డాన్స్ చేశారు పూజా హెగ్డే. అందరి అభిమానాన్ని అభినందనల్ని అందుకున్నారు. మరి తనకి బర్త్డే విషెస్తో ఈ సూపర్ హిట్ సాంగ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా మన తెలుగు సినిమాల్లో ఎన్ని పాటలున్నా కూడా సోలో సాంగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అది మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఆ పాటలకి సాహిత్యం, సంగీతం అద్భుతంగా కుదిరి అండ్ పిక్చరైజేషన్ కూడా తోడైందనుకోండి, మంచి పిక్చరైజేషన్, అసలు ఆ పాటలు సూపర్ హిట్ అంతే. అలాంటి పాటలు ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి చలి చలిగా అల్లింది. అసలు శ్రేయ ఘోషల్ గారి వాయిస్లో ఈ పాట ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. అంతే అనంత శ్రీరామ్ గారి సాహిత్యం ఎంత బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ పాట వినేద్దామా?

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మంచి మంచి మెలోడీస్ అలా బ్యాక్ టు బ్యాక్ వింటుంటే అసలు ఆ ఫీలే వేరు కదా. ఇందాక చెప్పినట్టుగా రోజంతా సోసాగా ఉందనుకోండి, ఆ సోసో కాస్త సో హ్యాపీగా అయిపోతుంది అనమాట. ఇక సుమన్ థర్డ్ ప్రొడక్షన్స్ అంటే ఫీల్ గుడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నెన్ని మంచి సినిమాలు కదా. విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో మనసంత నవ్వే సినిమా వచ్చింది 2002లో, గుర్తుంది కదా. అసలు ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి మంచి మంచి పాటలు తోడైతే, మ్యూజిక్ తోడైతే ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తుందో మనకే తెలుసు. ఆ సినిమా చూస్తుంటే ఒక హాంటింగ్ స్టోరీ అనమాట. మరి అందులో అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి, కానీ చిత్రగారు పాడిన పాట ఒకటి ఉంటుంది, కిటకిట తలుపులు, అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఇక ఆర్పి పట్నాయక్ గారు, అప్పుడు అసలు ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ లేని సినిమాలు అంటే ఏవి లేవేమో అనిపించింది 2002లో అనమాట కదా. అన్ని బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్సే. మరి అలాంటి హిట్ సాంగ్ ఒకటి మనసంత నివే సినిమా నుంచి మీకోసం

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం మెలోడీ టైమ్ టైమ్. అన్ని మంచి మంచి మెలోడీస్ కదా. యాక్చువల్గా మనకి సినిమా పరిశ్రమలో ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నా, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే అల్టిమేట్ హిట్ పైర్ అయిపోతాయి అనమాట. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు అన్నీ కూడా నచ్చేస్తాయి మనకి. అండ్ రిపీటెడ్గా వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే అంత ఆనందం, అసలు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ అలాంటి హిట్ పేర్లే వెంకటేష్ సౌందర్య గారు లేదు ఒకటి. ఎన్ని సినిమాలు కదా ఇప్పుడు చెప్తే మన మెలోడీ టైం కూడా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా మ్యూజికల్ హిట్సే. అలాంటి వాటిల్లో ఒకటి రాజా సినిమా. నిజంగా టైటిల్ రాజా అని హీరో పేరు ఉంటుంది కానీ సినిమా అంతా కూడా హీరోయిన్ ఓరియంటెడ్, అంటే ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఈక్వల్గా ఉంటారన్నమాట. ఒకరికొకరు పోటాపోటుగా నటించే సినిమా వల్ల ఇది కూడా ఒకటి. అందుకే మనకి వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి, లేదంటే స్టోరీ, డైలాగ్స్, సీన్స్ ఏవైనా సరే అలా మనసుకి హత్తుకుపోతాయి. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. మరి రాజా సినిమా నుంచి సూపర్ సాంగ్ విందామా. ఎస్ఏ రాజకుమార్ గారి సంగీతం, సామవేద షణ్ముఖ శర్మ సాహిత్యం. ఈ అద్భుత గీతం మీకోసం.

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మెలోడీస్ వింటుంటే వినోదం కాక ఆనందం కాక ఇంకేముంటుంది చెప్పండి? బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివన్నీ వింటుంటే అసలు ఆ ఫీల్ హ్యాపీనెస్సే వేరనమాట. యాక్చువల్గా మనకి సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డులను తిరగరాసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలు ఒకటి బొబ్బిల్ రజ. యాక్చువల్గా అది వెంకటేష్ గారికి ఒక యాక్షన్ హీరోగా స్టార్డమ్ని తెచ్చిచ్చిన సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం దివ్య భారతి అనే ఒక క్యూట్ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసిన సినిమా కూడా. ఆ సినిమాతోటి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఫస్ట్ మూవీతోనే. ఆ తర్వాత అగ్ర హీరోలు అందరితోటి యాక్ట్ చేసింది. అండ్ హిందీలో కూడా తెలుగులోనూ చాలా మంచి మంచి హిట్స్ అని ఇచ్చింది. మరి క్యూట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ దివ్య భారతి. తను నటించిన బొబ్బిలరాజ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక ఇళయరాజా అండ్ వేటూర్ సుందరమూర్తి గారి కాంబినేషన్ అంటే మనకి కొంచెం మాస్ టచ్లో ఉంటుంది. కానీ సిరివెన్నెల ఇళయరాజా గారి కాంబినేషన్ అంటే కొంచెం క్లాస్ టచ్ ఉన్న సాంగ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు వినిపించబోయే పాట క్లాస్ కమ్ మాస్ ఉండే సాంగ్ అనమాట. మరి విందామా ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ని?

0: వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మెలడీ టైమ్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మామూలుగా మనకి హీరో హీరోయిన్స్ కానివ్వండి, అంటే హీరోయిన్స్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ యాక్ట్ చేయడం, లేదంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి టాప్ హీరోయిన్స్గా రాణించడం అనేది మనందరికీ తెలుసు. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం అంత ఎక్కువగా మనకి షఫలింగ్ ఉండదు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ తక్కువగా చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా. అలా తక్కువ సినిమాలు చేసినా మంచి ఒక గుర్తుండిపోయే సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరు ఓపెన్ అయ్యర్ గారు. యాక్చువల్గా హిందీలన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, తెలుగులో కూడా నీరజన్ అనే సినిమాకి చేశారు. అసలు నీరజన్ పేరు వింటేనే ఎన్ని సాంగ్స్, అన్ని మెలోడీ సాంగ్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమాల్లో నీరజనం కూడా ఒకటి. అన్నీ అద్భుతమైన పాటలే అనమాట, ఓపెన్ అయ్యర్ గారు కంపోజ్ చేసినవి. అండ్ ఇప్పుడు వినిపించబోతున్న పాటకి సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. యాక్చువల్గా ఇది 1999 రిలీజ్ అయింది సినిమా, కానీ ఇప్పటికీ చాలామంది ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ సాంగ్స్ లిస్ట్లో ఈ పాట కూడా ఉంటుందనేది 80s 90s కిడ్స్కి చాలామంది చెప్తారు. సో మరి ఇంకోసారి ఈ పాట విందాం.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్

మెలడీస్ వింటుంటే టైం తెలియట్లేదు చూసారా, 2 గంటల 54 నిమిషాలు దాటింది. అంటే మెలడీ టైంలో నెక్స్ట్ అండ్ లాస్ట్ మెలడీ వినిపించే టైం కూడా వచ్చేసింది. ఆది ఈ సినిమా పేరు వింటేనే ఎన్టీఆర్ గారి ఉగ్రరూపం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ సినిమా స్టోరీ కానివ్వండి, వివి వినాయక్ గారి ప్రజెంటేషన్ టేకింగ్ కానివ్వండి, అసలు మొత్తం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అండ్ ఎన్టీఆర్ గారికి అండ్ డైరెక్టర్గా వివి వినాయక్ గారికి స్టార్డమ్ వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక ఇప్పుడు వినిపించబోయే పాట చంద్రబోస్ గారు రాశారు. అసలు చంద్రబోస్ గారు అంటే చెప్పక్కర్లేదు, క్యాచీ క్యాచీ వర్డ్స్తో మంచి మంచి భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట చంద్రబోస్ గారు. మరి ఇప్పుడు అందులో పాట వినిపించబోతున్నాను. అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హ్యావ్ ఏ గ్రేట్ ఫెస్టివ్ డేస్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యకులు మల్లికార్జున ఖర్గేను, రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో నిన్న జరిగిన చెలో సుప్రీంకోర్టు కార్యక్రమం నేపథ్యంలో ఖర్గేతో కాసేపు చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడీపీ వృద్ది అంచనాను జూలైలో ఉన్న 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడం వల్లే ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. వ్యవసాయ వృద్ధికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఖట్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన ఘూర్కా జిల్లాలో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పథకం, ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ పాట ఆ పాట అని లేకుండా అన్ని రకాల పాటలతో పసందునిచ్చి మిమ్మల్ని మైమరిపించే వివిధ భారతి పూతోటలో ఇప్పుడు ఛాయ్తో హాయ్ కబుర్లు. మరింకేందుకు ఆలస్యం, వెంటనే ట్యూన్ చేసేసుకోండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ని.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. షాబాబాబా, ఏంటండి మనం వర్షాకాలంలో ఉన్నామా వేసవకాలంలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది ఈ ఎండల్ని చూస్తుంటే కదా. రోజు రోజుకి వేడి ఉక్కపోత ఎక్కువైపోతుంది. నెక్స్ట్ మంత్ నుండి శీతాకాలం రాబోతున్నా కూడా వేసవిలాగే ఎండలుంటాయట. అంటే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ఎండాకాలమే. ఇదంతా ఎందుకు అసలు? అంటే ఎలనినో ప్రభావం వల్ల. మరి దీని గురించి మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత.

చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అసలు ఎలనినో అంటే ఏంటి? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగే ఒక వాతావరణ మార్పు. దీనివల్ల వేడి వాతావరణం ఉండటం, వర్షాలు పడకపోవటం, ఇంకా మనకు పంటలు పండక అన్ని రకాల ఆహార పదార్థాలకి రేట్లు పెరిగిపోయి తాగే నీటికి కూడా మనం ఇబ్బంది పడి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే చాలా వస్తువుల మీద మనం రేట్లు పెరగడాన్ని కూడా చూస్తున్నాం. దీంతోపాటు కరెంటు కష్టాలు పెరుగుతాయి. నీరు లేకపోతే ఏమవుతుంది? ప్రాణికోటి మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. మరి ఇదే పరిస్థితి ఇప్పటి నుండి 2027 డిసెంబర్ వరకు కూడా కొనసాగొచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ సాంగ్ తర్వాత.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: అది యుగుల గీతాల మాధుర్యం.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణున కలకలం, భానోదయ చంద్రోదయ.
0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో ఎనస్థిషియా డాక్టర్ సిహెచ్ పావని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకుని వినండి. చాయ్తో హాయ్ కబుర్లో మనం ఎలనినో ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం అసలు ఏం చేయాలి అంటే డబ్బుని పొదుపు చేసుకోవాలి, ఖర్చుల్ని తగ్గించుకోవాలి, తక్కువ దూరానికి కూడా బండ్లు తీసుకెళ్లకుండా నడిచి వెళ్ళాలి, అలా ఇంధనాన్ని ఆదా చేయగలగాలి, కొన్నాళ్ళు ఫంక్షన్స్ లాంటి వేడుకల్ని వాయిదా వేసుకోవటం, పండగలకి బట్టలు కొనుక్కోకుండా ఉండటం, ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ష్యూరిటీలు పెట్టకుండా ఉండటం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ డబ్బుని పొదుపు చేసి సేవింగ్ చేసుకున్నామనుకోండి, కష్టకాలంలో అదే మనకు అక్కరకొస్తుంది. మరి ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, దాని గురించి కూడా మనం చాయ్తో హాయ్ కబుర్లో మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నంబర్ తర్వాత.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా? ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
5: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సింది పోయి మన సౌకర్యాల కోసం, మన అవసరాల కోసం మనమే ప్రకృతిని పాడు చేస్తున్నాం. దానివల్లనే వరదలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఎలనినో కానీ, కాలాల్లో మార్పులు కానీ, అన్నిటికీ కూడా మనమే కారణం. దీనివల్ల నష్టపోయేది కూడా మనమేనండోయ్. చెట్లను పెంచాల్సింది పోయి ఉన్నవాటిని నరికేస్తున్నాం, ప్లాస్టిక్ భూతాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్స్గా మార్చేస్తున్నాం. వీటివల్లనే ప్రకృతి వైపరీత్యాలు. మరి ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అనేది నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈరోజు రాత్రి 7:30 సరదా సాయంత్రంలో మరి మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే మీకెంతో ఇష్టమైనటువంటి ఈ షోలో ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్తో పాటు మీ మెదడుకి పదును పెట్టే మరి ప్రశ్నలను కూడా నేను అడుగుతాను. ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారా? మరి అయితే ఎప్పటిలాగా వాట్సప్ కాకుండా, ఎందుకంటే వాట్సప్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి, మెయిల్ ఐడి ద్వారా మరి మీరు సరైన సమాధానాలని పంపించవచ్చు. మా మెయిల్ ఐడి HELLOVIVIDHBHARATHI HYD హలో వివిధ భారతి HYD@gmail.com ఈ మెయిల్ ఐడికి మరి నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలని మీరు మాతో పంచుకోవచ్చు. సరదా.

సాయంత్రం షోలో. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నాం. మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఐకాసా పిలుపు మేరకు, ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 1989 నుండి ఈ డేని జరుపుతున్నారు. ఈ రోజున ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టాలని అరికట్టే విధంగా ప్రజలలో అవగాహన కల్పించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, చెట్లను పెంచాలి, ప్రకృతి మనకందించిన ఫలాల్ని కాపాడి భావితరాల వారికి అందించగలగాలి. ఇలా చేయటం వల్ల కాస్తలో కాస్తైనా ప్రకృతి వైపరీత్యాల్ని అడ్డుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణే ప్రకృతి విపత్తులకు విరుగుడు. ప్రకృతిని ప్రేమిద్దాం, వైపరీత్యాల్ని అరికడదాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక మాస్ లుక్లో రెండు జడలతో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు నేచురల్ స్టార్ నాని పారడైజ్ మూవీతో. మరి ఇప్పుడు అదే జోష్తో ఒక స్టైలిష్ లుక్లో చెఫ్గాను గ్యాంగ్స్టర్గాను రెండు కోణాల్లో కనిపించే క్యారెక్టర్స్లో కనిపించనున్నారు బ్లడీ రోమియో మూవీలో. ఇంతకీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఓజీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుజిత్. ఎస్, మరి ఈ మూవీకి సంబంధించి గ్యాంగ్స్టర్ మోడ్ యాక్టివేటెడ్ ఇక రచ్చ రచ్చే అనే వ్యాఖ్యతో రిలీజ్ చేసిన వీడియోలో అయితే మరి నాని లుక్ సూపర్గా ఉంది. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ని స్టార్ట్ చేసుకోబోతోంది. మరి డ్యూయల్ రోల్లో నాని మనకు కనిపించబోతున్నారు త్వరలోనే.

మీరింతవరకు చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 మళ్ళీ ఒక మంచి పాటతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు.

0: పలయమా గాడివోయ్.
1: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మనం వినేశాం కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 కాస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు, రేపు

రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 ఎకరాల్లో గ్రాసం సాగు చేస్తారు. నిధులు ఉపాధి హామీ పథకం నుండి కేటాయిస్తారు. విత్తనాలను పశు సంవర్ధక శాఖ ఉచితంగా ఇస్తుంది. నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకం, ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల ఉద్యోగుల పోరాటానికి ఫలితం దక్కింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో కనీసం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందుతుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి కనీసం 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు గడ్కరీ ఆమోదం తెలిపారని, కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఎన్హెచ్ 167 కేపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుసంధానం పెరిగి రవాణా, పర్యాటకం మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికెట్ పేపర్ను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిరణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అందరికీ గౌరవం ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని, క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాల మొత్తం కాలంలో ఒక ఓటరు గరిష్టంగా 10 ఫారం 7 దరఖాస్తులే ఇవ్వచ్చు. ఓటర్ల జాబితా నిరంతర సవరణ కాలంలో నెలకు 5 మాత్రమే అనుమతిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లపై లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రత, ఎర్తింగ్ తనిఖీలు, దెబ్బతిన్న పరికరాల మార్పిడి వంటి నిర్వహణ

పనులు చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎపిక్ నంబర్ ఇవ్వలేదన్న ఒక కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ఈరోజు రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం

సమాజంపై పడే దుష్ప్రభావాలు, పునరావాస మార్గాలపై నిపుణులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ తెలిపారు. ధర్మకర్తల మండలి మూడవ సమావేశంలో పలు అభివృద్ది పనులపై చర్చించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వరదపల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు, అంజలి దంపతులు సాంప్రదాయ వరి సాగును వదిలి వినూత్నంగా 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్లో అంతర్ పండగ బెండకాయ, టమాటా, మిర్చి, కాలీఫ్లవర్తో పాటు బంతి, పట్టుకుచ్చులు, వేరుశనగ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించి అభినందించారు. భద్రకాళి దేవాలయంలో రథోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈరోజు పరిశీలించారు. వివరాలను ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏంజిలా అల్ఫ్రెడ్ సూచించారు. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిమ్మపెల్లి ఉప కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సామాన్య రైతులు సైతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన పీఎం డీడీకేవై 1 సంవత్సరం మైలురాయి వేడుకల్లో కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20 సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మగధీర చిత్రంలోనిది. ఎంఎం కీరవాణి నిఖితా నిగమ్తో కలిసి పాడిన పాట. చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఫ్లాగర్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రంలోనిది. హారిక నారాయణ్ సాహితి చాగంటి గానం చేసిన పాట రామజోగేశాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనంలో ఎనస్థిషియా డాక్టర్ సిహెచ్ పావని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇప్పుడు సూపర్ హిట్ నెంబర్స్ లో వినబోతున్నటువంటి పాట చొగ్గాడే చిన్న నాయన చిత్రం నుండి నాగార్జున ధనుంజయ మోహన్ భోగరాజు గానం చేసిన పాట. భాస్కర్ భట్ల గీతానికి అనూప్ రూబెన్ సంగీతం.
2: వాసి పడతా సదియా అది లెక్క
3: మైక్ టెస్టింగ్ 1 2 3
4: చుక్ చుక్ చుక్ చుక్
3: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.
2: డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ డొంగ
3: ఏ పాడండి. Let's go. Yay!
2: Montalo kallu puristha unte vosokka eseyaro
3: correct

0: వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ నాగమణి. ఇప్పుడు వినబోతున్న పాట కృష్ణార్జున యుద్ధం చిత్రంలోనిది. పుట్టా పెంచల్ దాస్ గానం చేశారు. సంగీతం హిప్ హాప్ తమిజా.

సూపర్ హిట్ సాంగ్స్ 6 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు వినవచ్చు. ఇప్పుడు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 40 నిమిషాలు. వెన్నెల ప్రాయచిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో 2 అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేస్తాం. చేయవలసిన పనుల

జాబితాను సృష్టించండి. టుడూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్, మీ అద్దం పైన వాష్ బేసిన్ దగ్గర రెగ్యులర్గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటివ్ కూడా వస్తున్నాయి అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది, ఈ మధ్య యంగ్స్టర్స్లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం. దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారీ పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు, లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు
ఆ ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే

మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యు నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meeru call ledha message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

మీరింతవరకు వెన్నెల ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు వినబోతున్న పాట నేను శైలజ చిత్రానికి సాగర్ గానం చేసిన పాట వినబోతున్నారు. భాస్కర్ భట్ల గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు విన్న ఆ పాట ఉప్పెన చిత్రం నుండి జావేదాలి గానం చేశారు. శ్రీమణి రకీబ్ ఆలం గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పుడు వినబోతున్న పాట కార్తిక్ సాష తిరుపతి గానం చేసిన పాట ఓకే బంగారం చిత్రంలోనిది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: సూపర్హిట్ సాంగ్స్ విన్నారు మీరు ఇంతవరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్యదేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని

0: విజయాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాన మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా హై, తో శక్తి కా సంతులన్ బన్తా హై, ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కి స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోం మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఔర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్వాయి యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ

శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలి వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం అనస్థెషియా డాక్టర్ సిహెచ్ పావని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన అనస్థిష్యా, ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ పావని విక్రాంత్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ పావని గారు, మనము నిత్య జీవితంలో ఎవరికైనా సర్జరీ అయినో లేదంటే డెలివరీకి తీసుకెళ్లారను ఇలాంటి చాలా పరిస్థితుల్లో అనస్థిష్యా అనే పదము చాలా సర్వసాధారణంగా వింటుంటాం.
1: అవును.
0: ముఖ్యంగా డాక్టర్ థియేటర్కి తీసుకెళ్లేటప్పుడు పేషెంట్ అటెండెంట్స్ దగ్గరకు వచ్చేసి సంతకాలు పెట్టండి, అనస్థిషియా ఫామ్ ఒకటి ఉంటుంది, కన్సెంట్ ఫామ్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ పెడుతుంటారు. చాలామంది అంటారు మాతో అన్ని సంతకాలు పెట్టించుకున్నారు, లోపల పోయి ఏం చేస్తున్నారు అనే భయం కూడా ఉంటుంది.

0: కాబట్టి ఈ అనస్థీషియా అవసరము ఎప్పుడు పడుతుంది? అసలు అనస్థీషియా అంటే ఏంటి?
1: అనస్థీషియా అంటే మత్తు ఇవ్వడము. మత్తు అంటే ఏంటి అంటే మనిషికి ఏం జరిగిందో అది గుర్తు రావద్దు. ఆ నొప్పి అనేది మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని ఉండదు కాబట్టి గుర్తు రాకూడదు, నొప్పి తెలియకూడదు. అండ్ సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఆయనకి మనం టైట్గా పట్టేసుకుంటే ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది కదా. సో

0: డాక్టర్ గారు, ఈ అనస్థీషియా ఏ ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఏ సర్జరీకైనా కానీ అనస్థీషియా కంపల్సరీ. ఆపరేషన్ చేస్తున్నామంటే నొప్పి అనేది ఉంటుంది. ఫస్ట్ అనస్థీషియా అనేది ఒక డెంటిస్ట్ మొదలుపెట్టారు, ఎందుకంటే చాలామందికి తెలీదు ఏమైంది అని చెప్పేసి. మత్తు డాక్టర్ గురించి మత్తు డాక్టర్ వాళ్ళకే తెలుసు, ఎందుకంటే మా కష్టం ఏంటో, మేమేం చేస్తాము. కానీ చాలామంది సర్జన్స్ ద్వారా మత్తు డాక్టర్ దగ్గరకు వస్తారు. డైరెక్ట్గా మత్తు డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. సర్జన్ పంపించడము, వేరే ఆర్థోపెడిషియన్ గారు, ఎవరో ఒకరు, డాక్టర్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళకి మత్తు డాక్టర్ సహాయం అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళు మాకు పంపిస్తారు అన్నమాట, రెఫర్ చేస్తారు. మేము ఫేస్ కాదు, మేము వెనకాల ఉంటాం, బిహైండ్ ద స్క్రీన్ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ నొప్పితోని చాలామంది బాధపడుతూ ఉంటే ఒక డెంటిస్ట్ గారు నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ పెడితే నొప్పి అనేది ఆయనకు కొంచెం కంట్రోల్ అవ్వడం, ఆయన తెలుసుకోవడం వల్ల ఈ మత్తు డాక్టర్ మత్తు విషయం గురించి తెలిసిందనమాట. నైట్రస్ ఆక్సైడ్, దాని తర్వాత క్లోరోఫామ్, దాని తర్వాత ఈథర్ గ్యాస్. ఫస్ట్ టైము ఈథర్ గ్యాస్, ఒక చిన్న మాస్క్, మన మాస్క్ అంటే ఎలా అంటే జాలీలు జాలీలు ఉంటుంది చూసారా, దాని మీద ఒక్కొక్క ఈథర్ అనేది 2 ml 1 ml వేసి కర్చీఫ్ లాగా ఆపేస్తే ఆ గ్యాస్ తీసుకోవడం, మళ్ళీ ఒక 1 ml 2 ml వేయడము. అంటే ఆయన ఊపిరి చూసి ఊపిరి తీసుకుంటున్నాడు కదా, సో నొప్పి అంటున్నాడంటే ఒక డ్రాప్, అలా మొదలైన అనస్థీషియా అనమాట. సో అలా మాంచెస్టర్స్లో ఒక డోమ్ దగ్గర థామస్ గ్రీన్ మార్టన్ అనే ఒక సైంటిస్ట్ డెంటిస్ట్ అనమాట, ఆయన ప్రపంచానికి అనస్థీషియా ఒకటి ఉంది అని పరిచయం చేశారు.
0: డాక్టర్ గారు, మామూలుగా నొప్పి తెలియకుండా సర్జరీ చేసే అన్ని కేసులలో కూడా అనస్థీషియా ఇవ్వడము పరిపాటి, అయితే అనస్థీషియా ఇవ్వడానికి ముందు క్లియరెన్స్ కోసం మీరు ఏమైనా పరీక్షలు కానీ లేదంటే వాళ్ళ హిస్టరీ చూస్తారా?
1: అవును, అన్ని చూస్తామండి. వాళ్ళ మెడికల్ హిస్టరీ, వాళ్ళు ఏమేమి మందులు వాడతారు, వాళ్ళకి ఏమేమి మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ టీబీ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, స్కిన్ డిసీజ్. మత్తు మంది ఇచ్చాను అంటే ఆయన గురించి మొత్తం నాకు తెలియాలి, ఆయన కానీ ఆమె కానీ నాకు మొత్తం తెలియాలి. చి ఎలర్జీ వస్తే ఆపరేషన్ థియేటర్లో కష్టమవుతుంది. బీపీ షుగర్ మందులు వేసుకున్న వాళ్ళకి నేను ఏమైనా మత్తు మంది ఇస్తే ఆటోమేటిక్ సడన్గా బీపీ పడిపోవడమో, సడన్గా షుగర్ పడిపోవడమో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆయన కండిషన్ అంతా నాకు ముందు తెలియాలి, ఆయన వేసుకునే మందులు, మెడికల్ కండిషన్, పాస్ట్ సర్జికల్ కండిషన్ కూడా, ముందేమైనా ఆపరేషన్ అయిందా. కొంతమందికి మత్తు రాదు, మీరు వింటుంటారు మత్తు రాలేదు మత్తు రాలేదు అని. స్పైనల్ ఇంజెక్షన్స్ ఎవరైనా నడుముకి ఏదైతే ఇంజెక్షన్ ఇస్తామో తేలుకుట్టిన వాళ్ళకి, వాళ్ళకి ఆ రిసెప్టార్స్ అనేవి సెన్సిటివ్ అయిపోతాయి, సో వాళ్ళకి మత్తు రాదనమాట. వాళ్ళకి అప్పుడప్పుడు జనరల్ అనస్థీషియా, జనరల్ మత్తు ఇవ్వాల్సి వస్తుంది అనమాట.
0: అంటే ఈ అనస్థీషియాలో కూడా రకరకాలు ఉన్నాయంట, అంటే టాప్ లోకల్ అనస్థీషియా అని ఒకటి, జనరల్ అనస్థీషియా అని ఒకటి, స్పైనల్ అనస్థీషియా అని అంటుంటారు. వీటికి ఉండే డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు?
1: లోకల్ అనస్థీషియా అని అంటే ఇప్పుడు చిన్న గడ్డ ఉంది, దానికి మనం మొత్తం బాడీ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. పంటి నొప్పి సమస్య ఉన్న వాళ్ళకి ఆ నరంది చిన్నగా బ్లాక్ ఇచ్చేస్తే అక్కడ పన్ను తీసేయడము. చేతి మీద, నడుము మీద చిన్న చిన్న గడ్డ ఉందనుకోండి, దాని చుట్టూ మత్తు మంది ఇచ్చేసి ఆ పార్ట్ని అనేది తీసేయడము అనేది లోకల్ అనస్థీషియా జరుగుతుంది. పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయాలి అంటే బాడీ మొత్తం స్పృహ లేకుండా ఉండడం, నేను ముందు చెప్పాను కదా, దాన్ని జనరల్ అనస్థీషియా అంటారు. అండ్ స్పైనల్ అనస్థీషియా అనేది మన నడుము కింది భాగానికి ఏమైనా సర్జరీ అవసరం పడితే అది సేఫ్ కాబట్టి పేషెంట్ ఎలుకగానే ఉంటారు, ఆయన ఊపిరి ఆయన తీసుకుంటూ ఉంటారు, కింది భాగాన్ని మటుకు మొద్దు బారిపోతుంది, స్పర్శ ఉండదు కాబట్టి నొప్పి తెలియదు అనమాట.
0: అలా ఒక భాగం సగం భాగం మత్తుగా ఉండి సగం భాగం మెలుకుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అంటారా?
1: ఏర్పడుతుంది, ముఖ్యంగా డెలివరీ టైంలో, సీ సెక్షన్స్ టైంలో చాలా వరకు, మోకాలు మార్పిడి ఆపరేషన్లో, యాంకిల్కి ఏమైనా ఆపరేషన్ అవసరం పడితే చాలా వరకు మత్తు మందు నడుముకి ఇచ్చి దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటారు.
0: నడుము నుంచి కింది భాగం అంతా చచ్చుబడిపోయినట్టుగా,
1: చచ్చుబడిపోతుంది. మాకు ఏ లెవెల్ వరకు కావాలో ఆ లెవెల్ డ్రగ్, ఆ లెవెల్ అమౌంట్ ఆఫ్, ఎంత డ్రగ్ కావాలో ఏ లెవెల్ సెలెక్షన్, స్పైనల్ లెవెల్ సెలెక్షన్ కూడా ఉంటుంది అనమాట, దాని ప్రకారం ఇస్తాం. జనరల్ అనస్థీషియా ఇస్తాం కదా, జనరల్ అంటే మొత్తం మొద్దు బాడీ మొత్తం, దానికి మేము శ్వాస ద్వారా ఇస్తాము, ఐవి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాము. శ్వాస ద్వారా ఇచ్చినప్పుడు లోపల ట్యూబ్ అనేది వేస్తాం అనమాట, ఎందుకంటే మొత్తం శ్వాస తీసుకోరు. సో మేము లోపలికి ఊపిరితిత్తులకి గొట్టం ద్వారా ఇంటిబేషన్ చేసి శ్వాస ఇస్తూ ఉండి నొప్పి తెలియకుండా, నొప్పికి సంబంధించింది, మజిల్ రిలాక్సెంట్కి సంబంధించింది, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత యథావిధిగా ఆయన ఎంతలో ఆయన శ్వాస తీసుకోవడానికి

0: రివర్సల్ ఏజెంట్ అంటారు అనమాట, మజిల్ రివర్సల్ ఏజెంట్ ఇవ్వడము, అండ్ ఆయన అంతలో ఆయన శ్వాస తీసుకోవడం అర్థమైన తర్వాత ఆయన నొప్పి తెలియకుండా ఇంటుబేషన్ని మళ్ళీ ఎక్స్టుబేషన్ అని అంటాం అనమాట. ఇవన్నీ చేసి యాజ్ యూజువల్గా మళ్ళీ నార్మల్ అయిన తర్వాతనే ఐసీయూకి షిఫ్ట్ చేసి ఐసీయూ నుంచి వార్డ్కి షిఫ్ట్ చేస్తారు.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అప్పుడప్పుడు వింటుంటాను అనస్థెటిస్ట్ డాక్టర్ నిజంగా పేషెంట్ సర్జరీ అయినంత వరకు కూడా నిప్పుల మీద ఉన్నంత అలర్ట్ గా ఉంటారు, ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో కూడా, అంటే చాలా అలర్ట్
0: గా చాలా భయంతో ఉంటాము, ఎందుకంటే ప్రాణం మీద చెలగాటం లాగుంటుంది. ఒక్క నిమిషం కూడా మేము ఆ డ్రగ్స్ టైంకి ఇవ్వలేదు అనుకోండి, బీపీ పెరగడం కానీ ఇవన్నీ అవుతాయి. ఇంకోటి సర్జన్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా బీపీ పడిపోతూ ఉంటుంది.
1: సో త్రూఅవుట్ ద సర్జరీ మెయిన్ డాక్టర్ తో పాటు అనస్థెటిస్ట్ కూడా ఈక్వల్ గా నిలబడి జాగ్రత్త పడాలి.
0: సర్జన్ కన్నా బిఫోర్ రావాలి, సర్జన్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ వెళ్ళాలి.
1: డాక్టర్ గారు, ఈ డోసేజ్ మెడిసిన్ అంటే ఏ మెడిసిన్ ఎంత ఎవరికి ఇవ్వాలనేది ఎలా నిర్ణయిస్తారు, ఏ పారామీటర్ మీద?
0: సార్, బరువు మీద డిసైడ్ చేస్తాం, పేషెంట్ బరువు బట్టి ప్రతి దానికి డోసేజ్ ఉంటుంది, ఆ డోసేజ్ ప్రకారం ఇస్తాం సార్.
1: అంటే మీరు చెప్పినట్టు పేషెంట్ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఉండే పాస్ట్ హిస్టరీలో ఏ మందులు వాడుతున్నారు, ఏ రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు, పాస్ట్ సర్జరీస్ ఏమైనా అయ్యాయా, పాస్ట్ ఏమన్నా బ్రెయిన్కి సంబంధించిన విషయాలు ఏమైనా జరిగాయి, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఫలానా డ్రగ్ దానికి సరిపోదు, ఫలానా డ్రగ్ సరిపోతుంది అని ఆ నిర్ణయం కూడా మీరు తీసుకుంటారా?
0: తీసుకుంటామండి.
1: ఈ అనస్థీషియా వల్ల చాలా మంది అంటుంటే వింటాము, దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు, ఎంతవరకు నిజము?
0: అంటే సార్, సర్జరీ కంపల్సరీ ఉన్నప్పుడు, అంటే మేము మత్తు మందు ఇస్తాం కదా సార్, ఆ మత్తు మందు వల్ల కూడా ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే మత్తు వల్ల కూడా కొంతమందికి, నేను చెప్పాను కదా సెన్సిటైజేషన్, కొంతమంది నొప్పి ఎక్కువ అంటారు, కొంతమంది తక్కువ అంటారు, కొంతమందికి గుర్తు ఉంటుంది. ఎంత మేము ఏజెంట్స్ ఇచ్చినా కానీ, మత్తు మందు ఎంత ఇచ్చినా కానీ కొంతమందికి బిహైండ్ ద బ్రెయిన్ గుర్తుంటుంది. వాళ్ళు చెప్తారు నాకు ఇది చేశారు అది చేశారు, కానీ వాళ్ళు స్పందించలేరు. ఆపరేషన్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, కానీ ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత, వాళ్ళు రికవర్ అయిన తర్వాత, నాకు కొంచెం నొప్పి అనిపించింది, నేను నాకు కొంచెము ఇది అనిపించింది, ఎంత డోసులు క్యాల్కులేట్ చేసినా కానీ తెలుస్తూ ఉంటుంది అనమాట.
1: అంటే ముఖ్యంగా మనము వచ్చే బెనిఫిట్ ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువగా,
0: బెనిఫిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఆపరేషన్కి వెళ్ళాలి. అవాయిడ్ చేయొచ్చు ఆపరేషన్ అన్నప్పుడు, అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. కానీ లేదు, తప్పనిసరి మనం ఇది సర్జరీ చేయించుకోవాలి, డాక్టర్ డిస్ చెప్పారు నా ఆరోగ్యానికి ఇది మంచిది కాదు అన్నప్పుడు, సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
1: డాక్టర్ గారు, పోస్ట్ అనస్థీషియా ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, కేర్ ఎలా తీసుకోవాలి? అంటే మనము కొందరు అంటుంటే వింటుంటాము, డెలివరీ టైంలో అనస్థీషియా ఇచ్చిన తర్వాత నడుము నొప్పి వచ్చింది, చాలా కాలం కోలుకోవడానికి టైం పడుతుంది, అది అనస్థీషియా వల్లే అంటారు, నిజమేనంటారా?
0: అది నిజం కాదు సార్, అనస్థీషియా వల్ల నడుము నొప్పి రాదు. మేము అది చాలా చిన్న ఇంజెక్షన్ ద్వారా వెళ్తాము, కాకపోతే నార్మల్లీ పోస్ట్ సీ సెక్షన్ కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఆడవారు వాళ్ళ న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఇంకా ఎక్కువసేపు కూర్చొని పాలు ఇవ్వడము అవి జరగడం జరుగుతుంది, దాంతో ఇంకా నడుము నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ మధ్య ఫీడింగ్ పోస్ట్ డెలివరీ అయిన మదర్స్కి ఈవెన్ సివిల్ హాస్పిటల్స్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎలా బేబీకి పాలు ఇవ్వాలి, మీ నడుము కాపాడుకుంటూ ఎలా చేసుకోవాలి, పొజిషన్స్ చెప్పడం కానీ ఇవన్నీ నేర్పిస్తున్నారు.
1: సో మీరు అన్నట్టుగా బాడీకి సర్జరీ తర్వాత కూడా ఏ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ చేశారో, ఏ మూమెంట్స్ చేయాలని డాక్టర్ చెప్పారో అవన్నీ శ్రద్ధగా చేసినట్లయితే పోస్ట్ అనస్థీషియాలో తొందరగా బయటకు వచ్చి నార్మల్ లైఫ్
0: లీడ్ చేస్తారు,
1: లీడ్ చేయొచ్చు. ఫుడ్ విషయంలో అంటే అనస్థీషియా ఇచ్చి ఏదైనా సర్జరీ చేయించుకొని ఆ తర్వాత రికవర్ అయ్యే టైంలో ఫుడ్ విషయంలో ఏదైనా ఫలానా ఫుడ్ తీసుకుంటే డిటాక్సిఫికేషన్ తొందరగా జరిగి తొందరగా రికవర్ అవుతారని ఏమైనా ఉందంటారా?
0: జనరల్గా మనం బాడీలో కనుక ఫస్ట్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత 6 గంటల వరకు 4 గంటల వరకు ఏం తీసుకోకూడదు, ఎందుకంటే మన బాడీ మన కంట్రోల్లో లేదు, డ్రగ్స్ మీద వాటి మీద ఉంటుంది కాబట్టి అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. మన మూత్రం ద్వారా వీటి ద్వారా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అనస్థీషియా అయిపోయిన తర్వాతనే మనం తీసుకుంటే అది అరగగలుగుతుంది అనమాట మనకు ఫుడ్. అండ్ ఎప్పుడైనా కానీ ఫుడ్ మంచిది తీసుకోవాలి, హోమ్ మేడ్ తీసుకోవాలి, మంచి ఫ్యాట్స్, నెయ్యి కానీ, గానుక పట్టించిన కొబ్బరి నూనె కానీ, రిఫైండ్ ఆయిల్ వాడకుండా గానుక పట్టించే నూనెలు కానీ, అండ్ మంచి ప్రోటీన్, ప్రోటీన్ తీసుకుంటే తొందరగా రికవరీ అవుతారు. యానిమల్ ప్రోటీన్ అయినా, ప్లాంట్ ప్రోటీన్ అయినా, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, షుగర్స్ ఇవి వద్దనే చెప్తాను. ఎక్కువ వరకు పాలు బ్రెడ్ అలా తినిపిస్తారు, తొందరగా అరుగుద్ది అని చెప్పి అది తినిపించకూడదు. పాలు తాపియచ్చు వితౌట్ షుగర్, కానీ బ్రెడ్ ఈ బయట ఫుడ్ తినిపించకూడదు.
1: స్టాండర్డ్ ఆచారం ఏంటంటే జ్వరం

0: వచ్చినా హాస్పిటల్ పోయి వచ్చినా
1: బ్రెడ్
0: పాలు అది తీసుకెళ్ళడం అనేది సర్వసాధారణం అయిపోయింది. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఈ పోస్ట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన రికవరీలో కూడా నిత్య జీవితంలో ఉండే హెల్తీ హ్యాబిట్స్ పాటిస్తే తొందరగా రికవర్ అవుతారంట.
1: అవును.
0: చివరగా ఈ అనస్థీషియా విషయంలో ప్రజల్లో చాలా అపోహలు ఉంటాయి. అంటే ఒకసారి అనస్థీషియా తీసుకున్న తర్వాత కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగు పోయిందన్న ఒక చందాన, మా ఒక సమస్యతో పోతే ఇంకో సమస్య వచ్చింది అనస్థీషియా వల్లే అనే అపోహ కూడా ఉంది. అది ఎంతవరకు నిజమంటారు?
1: అనస్థీషియా వల్ల అలా ఏమీ లేదు సార్. అనస్థీషియా మేము ఇచ్చినంతసేపు, మత్తు మందు ఇచ్చినంతసేపు ఆపరేషన్ థియేటర్లోనే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా అయిపోతారు. కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ అవి హాస్పిటల్ స్టేలో ఉన్నప్పుడే మేము అవి ట్రీట్మెంట్ చేస్తాము. కానీ అది క్రోనిక్గా, అంటే రోజు అప్పుడు మత్తు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు అలా ఉంది అన్నది క్యారీ ఆన్ అయితే ఏమీ కాదు.
0: అది అపోహనే.
1: అది అపోహనే.
0: కాబట్టి ఏదైనా అలాంటి అనుమానాలు ఉన్నా కానీ ముందు డాక్టర్తో కౌన్సిలింగ్ చేసేటప్పుడే పూర్తిగా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడం మంచిది.
1: మంచిది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం అనస్థిష్యా డాక్టర్ సిహెచ్ పావని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో ఆరోగ్యకరమైన జీవన విధానం డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:30.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: వెల్కమ్ టు సరదా సాయంత్రం.

0: సరళ సాయంత్రం షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మరి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు మాకు పంపించాలి అనుకుంటే మరి ఈమెయిల్ ఐడి వెంటనే నోట్ చేసేసుకోండి. HELLOVIVIDBHARATI@gmail.com ఇది మన మెయిల్ ఐడి. మరి ఈ మెయిల్ ఐడికి ఈ షోలో నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలని పంపించేసేయండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళ నాలుగు, శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మిమ్మల్ని నేను ప్రశ్నలు అడిగే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పేసేనా? ఎలాంటి సదుపాయాలు లేకపోయినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకునే తల్లి కోసం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించాడు ఒక పిల్లవాడు. తన క్రియేటివిటీ మొత్తాన్ని ఉపయోగించి తనకు అందుబాటులో ఉన్న వాటితో, పనికిరాని వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఒక హ్యూమనాయిడ్ రోబోని తయారు చేసేసాడు. మరి దీని గురించిన న్యూస్ ఒకటి నెట్టింట్లో అయితే హల్చల్ చేసేస్తోంది. అదేంటో మనం మాట్లాడుకుందాం సరదా సరదాగా ఈ సరదా సాయంత్రంలో.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: సరదా సమయం షోలో ఉన్నాం మనం. నేను అసలు ఏ ప్రశ్న అడగకుండానే మరి మా ఆన్సర్ ఇది, మా ఆన్సర్ ఇది అని మనకు ఈమెయిల్ ద్వారా సందేశాన్ని అయితే పంపించేస్తూ ఉన్నారు మన లిజనర్స్. మీరు ఈమెయిల్ ద్వారా మాకు పంపించాలి నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు అని అనుకుంటే, మా ఈమెయిల్ ఐడి hellovividbharati@gmail.com ఈమెయిల్ ఐడి నోట్ చేసేసుకోండి. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను అన్నాను కదా, మరి ప్రశ్న ఏంటి అంటే, హుదూద్ తుఫాన్ విశాఖతో పాటు ఆ చుట్టుపక్కల చాలా ఊళ్ళని తుడిచిపెట్టేసింది కదా, ఇది జరిగి నిన్నటికి అంటే అక్టోబర్ 12కి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రశ్న మీకోసం మరొకసారి, హుదూద్ తుఫాన్ విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల చాలా ఊళ్ళని తుడిచిపెట్టేసింది కదా, ఇది జరిగి నిన్నటికి అంటే అక్టోబర్ 12కి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. మరి దీనికి సరైన సమాధానాన్ని మా ఈమెయిల్ ఐడి నోట్ చేసుకున్నారు కదా, దానికి పంపించేసేయండి.

మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం మరి ఎంతమంది పంపించారో ఆన్సర్ ఏంటో చూసే ముందు, ఒక పిల్లవాడు రోబో తయారు చేశాడు అని చెప్పుకున్నాం కదా, మరి దాని గురించిన అసలు విషయం ఏంటి అంటే, ఇంట్లో పనులతో అలసిపోయి కూర్చున్న అమ్మకి కాసిన్ని మంచినీళ్లు తెచ్చివ్వటం లాంటి చిన్న చిన్న పనులకు ఒక రోబోని తయారు చేశాడు. పనికిరాని అట్టముక్కలతో వైర్లతో ఒక రోబోని తయారు చేసి వాళ్ళమ్మకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంతకీ ఎవరి తయారు చేసిన బుడతడు అంటే, కేరళకు చెందిన లెవిన్ పాలోస్ అనే 12 ఏళ్ల కుర్రాడు. ఇంతకుముందు స్టవ్ ముందు కూరలు కలపడానికి ఎక్కువసేపు నుంచోకుండా ఫుడ్ కలపడానికి ఆటోమేటిక్ ఫుడ్ స్టిరర్ని కూడా తయారు చేశాడు. మరి ఇప్పుడు ఈ అట్టముక్కలతో తయారు చేసిన రోబో వీడియోని నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయి ఇతని క్రియేటివిటీని చూసి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. పన్నెండేళ్ల పిల్లవాడు తయారు చేసిన రోబో గురించిన విశేషాలైతే అవి. మరి నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి, మరి దానికి సరైన సమాధానం మనకు ఎంతమంది పంపించారు అంటే, హుదూద్ తుఫాన్ నిన్నటికి అంటే అక్టోబర్ 12కి విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల కొన్ని ఊళ్లను తుడిచిపెట్టేసింది. మరి ఈ సంఘటన జరిగి నిన్నటికి ఎన్ని సంవత్సరాలు అని అడిగాను. మరి చాలామంది అయితే సమాధానాలు పంపించేశారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుండి, కట్ల సతీష్ కుమార్ నెమ్మరు నుండి, వెంకటేశం హేమలత ప్రొద్దుటూరు నుండి, దస్తగిరి సంధ్య మోరుపొల నుండి, శ్రీనివాసరావు అమ్మనిగుత్తు నుండి, లక్ష్మీనారాయణ పెద్దపురం నుండి, త్రిమూర్తులు గుప్త కేసర మండలం గోదమకుంట నుండి, బండి కృష్ణగౌడ్ ఇంకా గజ్వేల్ నుండి, సైర్ల వెంకటేష్, డోర్నాల బాలరాజు, రేణుక వనస్థలిపురం నుండి, నిజామాబాద్ నుండి, మురహరి యశోద, జానకి మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, బుచ్చయ్య తరాలపల్లి నుండి, దస్తగిరి సంధ్య వీరు ఆల్రెడీ పంపించారు, మళ్ళీ మళ్ళీ మెయిల్స్ అయితే చేసేస్తూ ఉన్నారు. పెడన నుండి అప్పలరాజు, వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ని ఈమెయిల్ ద్వారా మనకు తెలియచేశారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 12 సంవత్సరాలు పూర్తయింది. హుదూద్ తుఫాన్ వచ్చి నిన్నటికి అక్టోబర్ 12కి 12 సంవత్సరాలు పూర్తయింది. ఇది సరైన సమాధానం.

യെസ് യു ആർ മൈ ഡ്രീം ഗേൾ. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

శారదా సాయంత్రం షోలో ఉన్నాం మనం. మరి సమయమైతే 8 గంటలు కావస్తుంది. వార్త ముఖ్యాంశాల తర్వాత మరికొన్ని విశేషాలతో పాటు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను. మరి దానికి సరైన సమాధానం పంపించడానికి మీరైతే రెడీ అయిపోండి. రేపు బుధవారం కాబట్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం 9:15 ప్రసారమవుతుంది మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై. మరి రేపటి కార్యక్రమంలో స్థానిక మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన వ్యాపారానికి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టిఏవి శర్మ ఐపీఓఎస్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

కొన్ని కారణాల వలన వార్తా ముఖ్యాంశాలని వినిపించలేకపోతున్నాం. మనం ఇప్పుడు కొనసాగిద్దాం ఈ కార్యక్రమం సరదా సాయంత్రం షో.

0: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: సరదా సాయంత్రం షోలో అయితే మనం ఉన్నాము. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. నేను మీ ఆర్జే నాగమణి. ఈ రోజు రాత్రి 8:30 ప్రసారమయ్యే ఏకచిత్ర గీతాల్లో అపరిచితుడు చిత్రం నుండి పాటల్ని వింటారు. సంగీతం హారిస్ జయరాజ్. 2005లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ చిత్రంలోని పాటలు ఏకచిత్ర గీతాలు. నేటి ఏకచిత్ర గీతాల్లో వింటారు. సరదా సాయంత్రం షోలో మరి నేను ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పేస్తాను. దీనికి రిలేటెడ్గానే మిమ్మల్ని నేను ప్రశ్న కూడా అడిగేస్తాను. ఇంతకీ మరి మ్యాటర్ ఏంటంటే, పూర్వం రాజుల కాలంలో రాకుమార్తెలకి వరుణ్ణి వెతకాలంటే స్వయంవరం ఏర్పాటు చేసేవారు కదా. ఈ విషయం అయితే మనందరికీ కూడా తెలుసు. అయితే స్వయంవరంలో పెట్టిన పరీక్షను ఎదుర్కొని విజయం సాధించిన వారికే వధువుని ఇచ్చి వివాహం చేసేవారు. మరి ఇలాంటి పద్ధతి కేవలం మనుషులకేనా కాదు, మనుషులకే కాకుండా పక్షుల్లో కూడా ఉంది. మరి అది ఏ పక్షుల్లో ఉంది మీకేమైనా తెలుసా? తెలిస్తే గనక మా ఈమెయిల్ ఐడికి ఆలస్యం చేయకుండా వెంటనే మీ సమాధానాన్ని పంపించేసేయండి. మరి మా ఈమెయిల్ ఐడి మీకు తెలిసినా కూడా మరొక్కసారి మీ అందరి కోసం చెప్తున్నాను. ఎవరైనా నోట్ చేసుకోకపోయి ఉంటే గనక నోట్ చేసేసుకోండి. HELLOVIV

HBHARATIHYD. హలో వివిధ భారతి, హైదరాబాద్ అంటే HELLO VIVA DHBH ARATIHYD. హలో వివిధ భారతి HYD @gmail.com. ఈమెయిల్ ఐడికి మరి నేను అడిగిన దానికి సరైన సమాధానాన్ని అయితే మరి మీరు పంపించండి. ప్రశ్న ఏంటంటే, స్వయంవరం అనేది మనుషులకే కాకుండా పక్షుల్లో కూడా ఉంది. తనకి కావాల్సినటువంటి జంట పక్షిని ఎంచుకోవాలి అంటే ఆ జంట పక్షిలో ఉన్న టాలెంట్ని చూసే ఆడపక్షి ఆ పక్షితో జత కడుతుందన్నమాట. మరి అది ఏ పక్షి? ఇది నేను మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న. మరి దీనికి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. ఇప్పుడైతే పాట విందాం.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్. సరదా సాయంత్రం షోలో ఉన్నాం మనం. మరి సరదా సాయంత్రం షోలో నేను మిమ్మల్ని ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను, స్వయంవరం పద్ధతిలో మగపక్షితో జత కట్టే ఆడపక్షి ఏది, అది ఏ జాతి పక్షి అని అడిగాను కదా. మరి దీనికి సరైన సమాధానం మరి చాలామంది అయితే పంపించలేదు, ఒక్కరే ఒక్కరు పంపించారు. ఎవరంటే నిజామాబాద్ నుండి మురహరి యశోద జానకి, వీరు కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఇంకొంతమంది అయితే ఒక 4-5 బర్డ్ నేమ్స్ టైప్ చేసేసి పంపించారు, అంటే నేనే అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో తీసుకోవాలన్నమాట. సో అదైతే గిజిగాడు, దీనికి కరెక్ట్ ఆన్సర్ గిజిగాడు. గిజిగాడు అనే పిచ్చుక జాతి పక్షిది, చూడ్డానికి కూడా కొంచెం పిచ్చుకలానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. సో గిజిగాడు అనే పక్షి జాతిలో స్వయంవరం ద్వారా ఆడపక్షి మగపక్షితో జత కడుతుంది. మరి దీనికి ఎందుకు ఇలా జత కడుతుంది అనేది చిన్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి నేను మీకు చెప్పేస్తాను ఈ పాట తర్వాత.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తెలియంది.
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సరదా సాయంత్రం షోలో ఉన్నాం మనం. స్వయంవరం లాంటి పద్ధతిని గిజిగాడు అనే పక్షుల్లో ఉంటుందట. అయితే ఈ పక్షుల్లో ఆడపక్షి మగపక్షిలో ఎలాంటి లక్షణాలను చూసి జతకడుతుంది అంటే, మగపక్షి ఒక నెలన్నర పాటు శ్రమించి కష్టపడి గూడు కడుతుంది. ఈ గూడు పాముల నుండి రక్షణ కోసం ఇందులో చాలా నకిలీ గదుల్ని కూడా ఏర్పరుస్తుందట. మరి ఇలా గూడుని తయారు చేసిన దాని టాలెంట్కే ఆడపక్షి ఆ గూడు దగ్గరికి వచ్చి ఆ పక్షి సురక్షితంగా కట్టిందా లేదా సౌకర్యంగా ఉందా లేదా అని అన్ని కోణాల్లో కూడా చెక్ చేసి ఓకే పర్ఫెక్ట్ అనుకుంటే అప్పుడు ఆడపక్షి మగపక్షితో జతకడుతుందట. సో మనుషులకే కాదు గిజిగాడు లాంటి పక్షి జాతిలో కూడా స్వయంవరం లాంటిది ఉంటుందన్నమాట. కాకపోతే వాటికి మాటలు రావు కాబట్టి, ఎవరికి చెప్పలేవు కాబట్టి తెలియదు, కానీ చూస్తే గనక ఈ విషయం అర్థమైపోతుంది.

ఇది ఈనాటి సరదా సాయంత్రం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 8:30. నేటి ఏకచిత్ర గీతాల్లో అపరిచితుడు చిత్రం నుండి పాటలను వింటారు. సంగీతం హారిస్ జయరాజ్. 2005 రిలీజ్ అయింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది సినీ ఇండస్ట్రీలో.

అపరిచితుడు సినిమా నుండి పాటలను వింటున్నారు. సంగీతం హ్యారిస్ జయరాజ్. అపరిచితుడు సినిమా రిలీజ్ అయి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వి రవిచంద్రన్ ప్రొడ్యూసర్గా ఆస్కార్ ఫిల్మ్స్ బ్యానర్పై విక్రమ్ సదా హీరో హీరోయిన్స్గా నటించారు ఈ సినిమాలో. ఏ నటుడైనా సరే కొత్తదనం కోసం ఒకటి రెండు సినిమాల్లో ప్రయోగం అనేది చేస్తూ ఉంటారు, కానీ ప్రయోగం లేకుండా అసలు చిత్రమే చేయని నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది విక్రమే అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏ పాత్రలో విక్రమ్ యాక్ట్ చేసినా కూడా ఆ పాత్రే కనిపిస్తుంది తప్ప విక్రమ్ కనిపించడు. అంతలా జీవిస్తాడు తను ఎంచుకున్న పాత్రలో. దీనికి ఉదాహరణ ఈ సినిమాకి ముందొచ్చినటువంటి శివపుత్రుడు సినిమాలో మరి కాటికాపరి వేషం కావచ్చు, అపరిచితుడులో మూడు పాత్రల్లో మనకి కనిపిస్తాడు. ఒకటి ఎలా అంటే రామ్ పాత్రలో, ఇంకా ఎక్కడైనా అన్యాయం అవినీతి జరుగుతున్నాయి అంటే తనలో ఒక అపరిచితుడు అనే అతను బయటకు వస్తాడు. ఇంకా సదాని ఇష్టపడి తనని ప్రేమించే పాత్రలో రోమియో కూడా మరి బయటకు వస్తాడు. అలాగే ఈ సినిమా తర్వాత వచ్చిన మనోహరుల్లో కూడా విక్రమ్ ఎంచుకున్న పాత్ర నిజంగా ప్రయోగమనే చెప్పాలి. నాన్న సినిమా ఒకటి. ఇలా విక్రమ్ ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రే కనిపిస్తుంది.

ముద్ర నుండి పాటలు వింటున్నారు. సంగీతం హ్యారిస్ జయరాజ్. విక్రమ్ అనన్య సామాన్యమైన నటనకు, ఈ సినిమాలో అతను చూపించినటువంటి అతని టాలెంట్కి ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ సినిమా సిడ్నీ షెల్డన్ రచించిన ఇంగ్లీష్ నవల టెల్ మీ యువర్ డ్రీమ్స్ ఆధారంగా తెరకెక్కింది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, నాణ్యత లోపించిన వస్తువుల్ని అమ్మినా, అన్యాయంగా మోసాలు చేస్తూ ఉన్న వ్యక్తుల్ని చూసినా కూడా ఎంతో అమాయకంగా కనిపించే రామ్ పాత్రలో ఉన్న విక్రమ్ కాస్త అపరిచితుడిగా మారిపోయి గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నింటినీ కూడా అమలు చేసేస్తూ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు.

నేటి ఏకచిత్ర గీతాల్లో అపరిచితుడు 2005 సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీ నుండి పాటల్ని వింటున్నారు. అమాయకంగా కనిపించే రామానుజం రామం అనే పాత్ర నుండి మరి అపరిచితుడు ఎలా బయటకు వస్తాడు అంటే, ఆ పాత్రకి చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. అదేంటంటే, తన చెల్లెలు స్కూల్ నుంచి వస్తూ ఉంటే కరెంట్ షాక్ తగిలి చనిపోతుందన్నమాట. అంటే ఉద్యోగుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగింది అనేది తన మనసులో ఒక ముద్ర అనేది పడిపోతుంది. అట్లా తను ఎదిగే కొలది కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ నాణ్యత లోపించిన వస్తువులు అమ్మినా, రూల్స్ ఎవరు పాటించకపోయినా, తనలో నుండి అపరిచితుడు తనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తాడనమాట. అలా బయటకు వచ్చేసి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తుంటారు. మరి రేమో ఎలా బయటకు వస్తాడు అంటే, సదా తన పక్కింట్లోనే ఉండే నందిని అనే పాత్రలో ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. సదాని ప్రేమిస్తూ ఉంటాడు రామం. అయితే సదా తన ప్రేమను తిరస్కరిస్తుంది. అలా తిరస్కరించినప్పుడు తను రెమోగా బయటకు వస్తాడనమాట. ఇలా రామం పాత్రలో అమాయకంగా, రెమో పాత్రలో నందినిని ఇష్టపడే అబ్బాయిగా, నందినిని తన ప్రేమను యాక్సెప్ట్ చేసే విధంగా రెమో పాత్రలో కనిపిస్తాడు ఈ సినిమాలో విక్రమ్.

ఈ సినిమా క్లైమాక్స్లో అయితే విక్రమ్ గారి నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అమాయకంగా కనిపించే రామం పాత్రలో ఇటు అపరిచితుడు పాత్రలో మార్చి మార్చి డైలాగులు చెప్పే ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే అసలు శంకర్ గారు తెర మీద ఎంత అద్భుతంగా చూపించారంటే ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే గనక హారిస్ జయరాజ్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ప్రతి పాట కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఏ పాట కా పాటే, అన్ని పాటలు కూడా బాగుంటాయి. ఒక్కొక్కసారి వింటున్నప్పుడు ఏఆర్ రెహమాన్ గారా మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే హారిస్ జయరాజా అనే కన్ఫ్యూజన్ కూడా మనకి ఉంటుంది.

0: కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్థానిక మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన వ్యాపారానికి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టిఏవి శర్మ ఐపీఓఎస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:05. ఇప్పుడు సినీ గీతాలు విందాం. పెద్ది చిత్రం నుండి మోహిత్ చౌహాన్ పాడిన పాట

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురం వింటారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కలిమిలేములు, సుఖదుఖాలు, ఆశనిరాశల సంసార సాగరంలో పడవలాసాగే జీవితం మనిషిది. కెరటాలపై కదులుతూ కడకు అందరూ ఆ అనంతతీరానికి చేరాల్సిందే. నాది అనడానికి నేను మిగలదు, మిగిలేదే నేననుకునని అహం వదలదు. ఆ సత్యం తెలుసుకోవడానికి బుద్ధి చాలదు. ప్రాణం పోసిన ప్రతి బొమ్మ దేనికదే సాటి. ఆటలు వేరైనా ఆడే స్థలం ఒకటే. అలసి సొలసి ధామంలో విరామం తీసుకుని తిరిగి జన్మచక్రంలో పడి తిరుగుతుంటారు. కరిగిపోతున్న కాలానికి నిదర్శనంగా నిలుస్తూ గడించిన అనుభవ పాఠాలను నెమరు వేసుకుంటూ సాగిపోతున్న ఈ ప్రబోధాత్మక గీతం వెలుగునీడలో చిత్రంలోనిది. గానం మాధవపెద్ది సురేష్, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కవిత్వమంటే ఇష్టం వయసులో ఉన్న ఆ కుర్రాడికి. వర్ణించే వస్తువు కోసం ప్రకృతిని ఆశ్రయించాడు. కలం కదపాలని పెదవిపై పదనిసలు పాడుతున్నాడు. ఏటిగట్లు, సెలయేళ్ళు, పచ్చని పంటపొలాలు, పక్షుల కిలకిలలు, గాలుల చిరుసవ్వళ్ళు, వర్ణించే వస్తువు కళ్ళెదుట సాక్షాత్కారమవబోతోందని ఏదో తెలియని ప్రేరణను కలిగించాయి. ఆ అబ్బాయిలో ఆశలు చిగురించాయి. అక్షరరూపం దాల్చిన మనోభావం అమ్మాయి రూపంలో కనబడింది. ఇంకేముంది, కలం కదిలింది, కవనగీతం మొదలైంది. ఘంటసాల గానం చేసిన ఈ పాట 1965 విడుదలైన ఉయ్యాల జంపాల చిత్రంలోనిది. రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ప్రేమించిన యువకుడు తనకు సొంతమవ్వాలని, తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న ఆ యువతిని తొందరపడవద్దని, నీకు చదువా లేక సంపాదించే పదవా, అందచెందాలా అంతకుమించి అమితమైన సంపదలా, రాబోయే భర్త కోసం నీవు ఏ నోము నోచావని, ఏ దేవుడు నీకా వరమిచ్చాడని ప్రశ్నిస్తూ మధ్యతరగతి మగువల మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ వేటూరివారు రాసిన ఈ గీతం అజరామరం. శ్రీవారికి ప్రేమలేఖా చిత్రంలోని ఈ పాటను పాడినవారు ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

కళ కలకోసమనే వారు కొందరైతే అది మానవుని సాంఘిక ప్రగతిని ప్రబోధించేదని అభిప్రాయపడేవాళ్లూ కొందరు. లలిత కళల్లో కవిత్వం కూడా ఒకటి. ఇక్కడ కథానాయకుడి మనోభావం కళకు ఆనందమే పరమార్థమని, ఆ గాన సరస్వతి పాదాల్లో అర్పించుకున్న జీవితం తనదని, ఎలుగెత్తి కూసే కోయిల స్వరానికి, పరిమళాలు వెదజల్లుతూ విరబూసే పుష్పానికి కలిగేది అనుభూతిజనితమైన ఆత్మానందం తప్ప మరేమీ లేదంటాడు. పరిమళాలను వెదజల్లే పుష్పం వాడిపోతే, స్వరాలు పంచే కోకిల మూగబోతే వాటిని ఆదరించేవారెవరూ ఉండరని కథానాయిక బదులుగా తన వాణిని వినిపిస్తుంది. సి నారాయణరెడ్డి సాహిత్యం అందించగా సంగీత దర్శకులు రమేష్ నాయుడు హమీర్ కళ్యాణి రాగంలో స్వరాలు సమకూర్చిన ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

పడుచు వయసులో ఉన్న యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని, ఈ ప్రపంచమే ఒక మాయాబజారని, బ్రతుకంటే బస్తీమే సవాలని, ఉన్నచోటే సర్దుకుపోవడం కంటే కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానాన్ని పొందవచ్చని, కర్తవ్య దీక్షలో దూకితే అనుకున్నది సాధించే వరకు వెనుదిరగకూడదని ప్రబోధాత్మకంగా సాగే ఈ గీతం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సొమ్మొకటిది సోకొకటిది చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వరాలు సమకూర్చింది రాజన్ నాగేంద్ర, రచన వేటూరి సుందర్రామూర్తి.

ఎత్తులు చిత్తులు వేయరా, ఎత్తులు చిత్తులు వేయరా. ఆకాశం నీ హక్కురా,

పరవళ్ళు తొక్కే వయసు, పరిచయం కోరే సొగసు, పడుచుపిల్ల మనసు, ఏమో ఎవరికి తెలుసు? పరిచయం ప్రేమగా మారడానికి ముందు ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు తాము కలుసుకున్న క్షణాలతో పెనవేసుకుపోయి తమ మధ్య సాగిన చిలిపి సంభాషణలను పదే పదే తలుచుకుంటూ మురిసిపోయి పరవశించిపోతుంటారు. అలా తన ప్రియుణ్ణి తలుచుకుంటూ ఓ భామామణి తొలిచూపులలో వెలిగించిన దీపాలతో, తనలో చిగురించిన తాపాలతో, విరితేనెల వెన్నెల వెలుగులో ఒంటరిగా మోహనమైన మధురోహలలో కళ్యాణి రాగాలాపన చేస్తూ సంచారం చేస్తోంది. చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

గాయపడిన ఓ మనసు తను ప్రేమించిన మనిషి బాధను చూడలేకపోయింది. సాంత్వన చేకూర్చాలని సపర్యలు చేసింది. కోలుకున్న ఆ మనిషి కుదుటపడ్డ మనసుతో వేలాకోలం చేసింది తనకు మనసెక్కడుందని. కనబడే మనిషికి కనిపించని మనసుకు వ్యత్యాసముందని, చంద్రుడిలాంటి తన మావ ఉంటేనే కలువలా తాను విచ్చుకుంటానని, మరుగున పడిన మదిలో భావాలు మాటలై పాటరూపంలో మనోవేదనను ఆవిష్కరించాయి. మూగమనసులు చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటరచన ఆత్రేయ. సంగీతం కెవి మహదేవన్.

కళ్ళు మూసుకుని పల్లెటూరుని గుర్తు చేసుకుంటే ఆ మట్టివాసన గుబాళింపులు, జోడెద్దుల మెడలో గనగన గంటల మూతలు, కొండలు గుట్టలు ఏటిగట్లు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, పశువుల కాపరుల ఏలపదాలు, చెక్క భజనలు, జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరించినదే. గానం ఘంటసాల జిక్కి బృందం, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

ప్రియురాలి ముగ్ధ మనోహర రూపం మదిలో మెదిలి అది వలపు తలుపుల వరదగా పారి కమనీయ పదకల్పనలతో రమణీయ భావరాగ తాళముల కలయికలో కావ్యఝరిగా మారి ప్రియుడిగలంలో మధురగానమైంది. తలచుకున్న ప్రియురాలు పరిమళాలు వెదజల్లే పూవై ప్రియుడి ఎదవీనను మీటి శృతులు చేసింది. గౌరీశంకరులు, సీతారాములు, రాధామాధవుల ప్రేమతత్వాన్ని తెలియజేస్తూ సాగిపోయే ఈ గీతాన్ని పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రచన జ్యోతిర్మయి, సంగీతం కెవి మహదేవన్.

నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ప్రకృతికి పరవశించిపోయి తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ కథానాయిక పాడుకుంటున్న ఈ గీతం క్రమంగా పరిధిని దాటి రూపులేని అనంగుడిని తలుచుకుంటూ ప్రణయభావ వీధిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు కమనీయ చంద్రకాంతులే నయనాలుగా, సూర్యకిరణాలే చరణాలుగా, సుమదలాల చిరునవ్వులు, మృదుభావాల పరిమళాలతో తన ప్రియునికి మనోమందిరంలో ఒక రూపుకడుతుంది. భీంపలాశ్రాగంలో గాయని సుశీలగాత్రంలో సుమధురంగా ధ్వనించిన ఈ పాట 1976 విడుదలైన మహాత్ముడు చిత్రంలోనిది. రచన సి. నారాయణరెడ్డి, స్వరకల్పన చలపతిరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:58. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తిగీతాలు వింటారు అర్చనలో. 6:50 చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశ మాలిక 21వ భాగం అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. 7:15 ఆరోగ్య జీవనంలో ఆరోగ్యకరమైన జీవన విధానం డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతల కోరిన తెలుగు ఫిలిం గీతాల కార్యక్రమం జనరంజని. ఇదే కార్యక్రమం 8:15 కూడా ప్రసారమవుతుంది. 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. 10:00 మార్నింగ్ మస్తీ. 10:15 మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 గుర్తుకొస్తున్నాయి. 12:00 అమృత గీతం. 12:40 ఈట్ ఫిట్. 1:20 చైతన్య స్ఫూర్తి. 2:15 మెలడీ టైం. 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు. 6:20 సూపర్ హిట్ సాంగ్స్. 6:40 వెన్నెల. 7:15 ఇది మన చట్టం అక్రమ నిర్మాణాలు. ప్రముఖ న్యాయవాది వైబాబ్జీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 సరదా. 8:30 ఏకచిత్ర గీతాలు. 10:00 ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:30 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.